ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ మాసం 8వ తేదీ గురువారం. సమయం 5 గంటల 54 నిమిషాలు కావస్తోంది.

నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలుగా వస్తుంది. మరి కొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: FM Rainbow 101.9.
1: క్షేత్ర దర్శన వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు క్షేత్ర దర్శనిలో మనం శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం వికారాబాద్ గురించి మాట్లాడుకుందాం. అనంత పద్మనాభస్వామి దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. హైదరాబాద్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణానికి అతి దగ్గర 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనంతగిరి దేవాలయం. మరి స్కాంద పురాణంలోని ఒక ఘట్టం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో మార్కండేయ మహర్షి నిర్మించాడు అని భక్తులు నమ్ముతారు. మరి ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైనటువంటి మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయడం సంకల్పించాడట. మార్కండేయ ముని తన యోగ సాధనతో ప్రతిరోజు అనంతగిరి నుండి కాశీ వెళ్లి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉండేవాడట. ఒకరోజు ఉదయం ప్రాతకాలంలో ద్వాదశి ప్రవేశించడం వల్ల ఆయన కాశీకి వెళ్ళలేకపోయాడట. అప్పుడు పరమశివుడే స్వయంగా స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగాజలాన్ని స్నానం ఆచరించడానికి ఏర్పాట్లు చేశాడట. మరి ఆ తర్వాత ఏం జరిగింది కథ నేను చెప్తాను, వెంటనే ఉండండి.

క్షేత్రదర్శినిలో ఈరోజు మనం అనంతగిరి క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మార్కండేయ ముని కాశీకి వెళ్ళలేకపోయిన పరిస్థితిని గమనించిన పరమశివుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగాజలాన్ని ఇచ్చి స్నానమాచరించడానికి ఏర్పాట్లు చేశాడట. కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఫలంగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభుడిగా అవతరించాడని చరిత్ర. మరి ఇలాంటి మహిమాన్వితమైన క్షేత్రం, రాజర్షి ముచికుందుడు అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి పూర్తి నిద్రలోకి వెళ్తాడట. ఆయన దేవేంద్రుని ద్వారా ఎవరు ఆయనకు నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారు అనే వరాన్ని పొంది ఉన్నాడు. మరి అయితే కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని చేరుకుని శ్రీకృష్ణుడు బలరాములను తీసుకుని అనంతగిరి ప్రాంతానికి వచ్చి ముచికుందునికి నిద్రాభంగం కలిగించి మరణించాడట. పిమ్మట కృష్ణుడు ముచికుందునకు అనంత పద్మనాభస్వామి రూపంలో దర్శనమిచ్చాడట. శ్రీకృష్ణ బలరామదేవుళ్లు ప్రత్యక్షం కాగా ముచికుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడట. ముచికుందుని చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనదిగా మారింది అని కథనం. అనంతగిరి కొండల్లో పుట్టిన ముచికుందా నది కాలక్రమేణా మూసీ నదిగా మారింది అని, అనంతగిరిలో పుట్టి జిల్లాలో పారుతూ హైదరాబాద్ మీదుగా నల్లగొండ జిల్లాలో కృష్ణానదిలో మన మూసీ కదులుతూ ఉంటుంది. మరి ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మరి మరిన్ని అనంత పద్మనాభస్వామి క్షేత్ర విశేషాలను మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి, ఇది ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వందనంలో క్షేత్రదర్శిని అనంత పద్మనాభస్వామి దేవస్థానం వికారాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూనే ఉంటుంది. కొండలు, దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతం భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూనే ఉంటుంది. ప్రతి నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అనంత పద్మనాభస్వామి దేవాలయం సుమారు 1300 సంవత్సరంలో నిర్మించి ఉండొచ్చు అనేది పురాణ ప్రతీతి. మరి అడవి కొండలు, గుహలతో ఋషులు తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతం ఓ తపోభూమి అనడంలో అతిశయోక్తి లేదు. మరి దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి అని భక్తుల విశ్వాసం. దేవాలయానికి వచ్చే భక్తులు

ముందుగా భవనాశిని అని పేరున్న భగీరథ గుండంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి అని, సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ప్రజల నమ్మకం. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రెయిన్బో స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 7:12. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత మన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను ఎప్పుడు మనకు తెలియజేస్తూనే ఉంటుంది. మనిషి ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా ఆరోగ్యం లేకపోతే వాటిని పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం ఉండదు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం, తగినంత నిద్ర, పరిశుభ్రత వంటి అంశాలు ఎంత ముఖ్యమో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా మనకంతే ముఖ్యం. మరి మన శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు ఆహారం ద్వారానే లభిస్తాయి. మరి మనం ఏం తింటాము, ఎంత తింటాము, ఎప్పుడు తింటాము అనే విషయాల పట్ల ఎప్పుడు మనకు శ్రద్ధ అవసరం. మరి ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి, మనం ఏం చేయాలి, వాటిని ఎలా పాటించాలి, ఏం చేస్తే బెటర్, నేను చెప్తాను. వెంటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీన బాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తగిన మోతాదులో అందించే ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారం అని ఎప్పుడు అనుకుంటాం. మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్ వంటి ఇంకా నీరు అన్ని కూడా పోషకాలు సమతుల్యతతో ఉండాలి. ప్రతి పోషక పదార్థం శరీరంలో ఒక ప్రత్యేకమైన పనిని ఎప్పుడు అది నిర్వహిస్తూ ఉంటుంది. మరి బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి ధాన్యాలు శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. పప్పులు, శనగలు, పెసళ్ళు, కందులు, రాజ్మా వంటి పప్పు ధాన్యాలు ప్రోటీన్లకు మంచి ఏమంటారు ఆధారం అన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఫైబర్ను అందిస్తే పాలు, పెరుగు వంటి పదార్థాలు కాల్షియం పోషకాలను అందించడంలో సహాయపడతాయి. కాబట్టి ఒకే రకమైన ఆహారాన్ని కాకుండా వివిధ రకాల పోషక పదార్థాలను కలిపి తీసుకోవడం మనందరికి కూడా చాలా మంచిది. మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీన బాంధవ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ప్రేమికుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ ఆలపించిన ఏఆర్ రెహమాన్ స్వర రచన విన్నారు. 7:44 స్టూడియో క్లాక్ లో టైం. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జదీన బాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. సమతుల్య ఆహారం అంటే ఏంటి నేను చెప్తానన్నాను కదా. సమతుల్య ఆహారం అంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండే ఆహారం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వంటి ప్రధాన భోజనాలతో పాటు అన్ని అవసరాలను బట్టి ఆరోగ్యకరమైన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం. మన భోజనంలో కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు, ధాన్యాలు వంటి వివిధ ఆహార పదార్థాలకు స్థానం

ఎప్పుడు కల్పిస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఒకే రకమైన కూరగాయ లేదా పండు తినకుండా వివిధ రకాల పళ్ళు కూరగాయలు మార్చి మార్చి తీసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి వివిధ రకాల పోషకాలు లభిస్తూ ఉంటాయి. మరి రోజుకు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభించడం మంచి అలవాటు. రాత్రి భోజనం తర్వాత గంటపాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఉదయం శరీరానికి శక్తి అవసరం అవుతుంది. అల్పాహారం తీసుకోవడం వల్ల రోజువారీ పనులకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఇక మనం రోజు తీసుకునేటువంటి ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ రాగి జావా ఓట్స్ పండ్లు వంటి పోషకమైనటువంటి పదార్థాలు అల్పాహారంలో తీసుకోవచ్చు. అల్పాహారంలో అధికంగా నూనె చక్కెర ఉండే పదార్థాలను తరచుగా తీసుకోవడం కంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. వింటూనే ఉండండి, ఇది FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టపై 11.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రధాన ఆలయానికి 598.98 కోట్ల రూపాయలు, అనుబంధ అభివృద్దికి 349.67 కోట్లు, అనుసంధాన రహదారికి 159.62 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్ పేరుతో సామాన్యుల ఓట్లను తొలగిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయించాలని లేదంటే వారే రాజీనామా చేయాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తెలంగాణ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా అందించిన సేవలను స్మరిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణపై గతంలో ఇచ్చిన ఆదేశాలను 2027లోగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అమలు చేయకుంటే విద్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు సరఫరా మార్గం లేకుండానే యాదాద్రి థర్మల్ ప్లాంటు నిర్మించిందని, ఆ తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్లాంటుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు ఇకపై వారానికొకసారి ఆధారాలతో సమాధానమిస్తామని ఉన్నతాధికారులతో కలిసి వెల్లడించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి భారసపై నిందలు వేస్తే కరెంటు కష్టాలు తీరవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ కోసం 7,000కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో కరీంనగర్ జోన్ నుండి 3,533, హైదరాబాద్ నుండి 2,155, గ్రేటర్ పరిధి నుండి 1,312 బస్సులు ఉన్నాయని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 9, 10, 16, 17, 25, 26 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో జీరాంజీ పనులకు కూలీల సంఖ్య భారీగా పెరిగింది. వ్యవసాయ పనులు లేకపోవడంతో బుధవారం ఒక్కరోజే 2.58 లక్షల మందికి పైగా హాజరయ్యారు. కూలీల రద్దీ పెరుగుతున్నందున అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. రెయిన్బో స్టూడియో క్లాక్ లో టైం సరిగ్గా 8:13 అవుతోంది. హమారా హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీనబాంతవుతో. సరుకులు కావాలి, అదే అడ్రస్. మసాలా దినుసులు కావాలి, అదే అడ్రస్. డ్రై ఫ్రూట్స్ కావాలి, అదే అడ్రస్. వంట నూనెలు కావాలి, అదే అడ్రస్. గృహోపకరణాలు కావాలి, అదే అడ్రస్. ప్లాస్టిక్ వస్తువులు, సౌందర్య సాధనాలు, పూజా సామాగ్రి, ఇంకా ఒక్కటేంటి, ఏది కావాలన్నా కూడా అమారా హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది అంటే బేగం బజార్. మరి హైదరాబాద్లో ప్రసిద్ధ వ్యాపార ప్రాంతాలలో బేగం బజారు ముఖ్యంగా ముఖ్యమైన భూమిక పోషిస్తూనే ఉంటుంది. పురాతన మార్కెట్ ఇది. మరి బేగం బజార్కు ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది. ఇక్కడ అనేక రకమైన వస్తువులు, అనేక రకమైన వ్యాపారాలు, అనేక రకమైన వస్తువులన్నీ కూడా రీటైల్ ధరలకే దొరుకుతాయి. మరి చిన్న దుకాణదారులు, సాధారణ వినియోగదారులు బేగం బజార్ను ఎట్లా సందర్శిస్తారు, ఎలా వ్యాపారాలు చేస్తారు అంటే మాటల్లో చెప్పలేనిది అది. ఎందుకు అంటే అనేక భాషలు, అనేక జాతులు, అనేక మంది అక్కడికి వచ్చి సరుకులను తీసుకుపోవడమే కాదు, ఎంతో మందికి జీవం పోస్తూ, ఎంతో మందికి ఆధారమవుతూ, ఎంతో మందికి అన్నం పెడుతున్నటువంటి ఒక గొప్ప వ్యాపార ప్రదేశం బేగం బజార్. మరి బేగం బజార్ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఆరంభమైంది ఏంటి, నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 8:30 హమారా హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హమారా హైదరాబాద్ లో ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కట్టడాలే కావచ్చు, గొప్ప గొప్ప ప్రాంతాలే కావచ్చు, ఏమున్నాయి ఏంటి వాటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రెగ్యులర్గా. అండ్ పర్టిక్యులర్గా బేగం బజార్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. బేగం బజార్ ఎప్పుడు సందడిగా కనిపిస్తుంది, ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకొని వ్యాపార కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమై నడుస్తూనే ఉంటాయి. సరుకులు కొనుగోలు చేసే ప్రజలు, వాటిని తరలించే వాహనాలు, దుకాణదారుల హడావిడితో మార్కెట్ ప్రాంతం రద్దీగా ఎప్పుడు ఉంటుంది. ఇక పండగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ కొనుగోలు చేయడమే కాదు, అసలు ఆ చిన్న చిన్న గల్లీలలో రిక్షాలు, చిన్న చిన్న గల్లీలలో వ్యాన్లు, చిన్న చిన్న గల్లీలలో జనం, చిన్న చిన్న సందర్లు అసలు మాటల్లో చెప్పలేనిది. నిజానికి ఒక రూపాయి నుంచి మొదలుకొని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలను చేసి రాష్ట్ర యావత్తుకే కాకుండా దేశం మొత్తానికి కూడా సరుకులను పంపించగలిగే గొప్ప మార్కెట్ బేగం బజార్. మరిన్ని విషయాలు చెప్తాను, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

హమారా హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీన బాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హైదరాబాద్ ఆర్థిక కార్యకలాపాల్లో బేగం బజార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉంటుంది. వేలాది లక్షలాది మంది కార్మికులకు ఆహారం పెట్టేటువంటి ఒక గొప్ప మార్కెట్ అండ్ బేగం బజార్ మొత్తం కూడా అంటే ఎంతో గొప్పగా ఎంతో విలువల్ని ఉన్నటువంటి వ్యాపారాలు చేస్తూ అందరికీ అవకాశాలనిస్తూ ఒకటి అని కాదన్నమాట. ఇక్కడ చరిత్ర, సంస్కృతి, వాణిజ్య అభివృద్ధి అన్నింటినీ కూడా మనం లెక్కగట్టి చెప్పొచ్చు. పర్టిక్యులర్గా హైదరాబాద్ని సందర్శించే చాలామంది వ్యాపారస్తులు మార్కెట్ కోసమని బేగం బజార్కి పొద్దున 9 గంటలకు క్యూ కడితే మళ్ళీ రాత్రి 11-12 గంటల వరకు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అయితే అసలు బేగం బజార్ చరిత్ర ఏంటి, అసలు ఎప్పుడు ఆరంభమైంది, ఏం జరుగుతూ ఉంటుంది, నేను చెప్తాను. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

పొడవైన ప్రాంతం, హోల్సేల్ నుంచి రీటైల్ దాకా రోజు కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ప్రాంతాలే కాకుండా ప్రాంతీయేతరులు కూడా ఇక్కడికి వచ్చేసి కావలసిన వస్తువులను తీసుకోవడం అనేది ఇక్కడ పరిపాటి. అండ్ హైదరాబాద్ నిజాం ప్రభు నిజాం అలీ ఖాన్ అసాఫ్ జా యొక్క భార్య గారు హమ్దా బేగం గారు ఈ ప్రాంతాన్ని వర్తక వ్యాపారాల కోసం హైదరాబాద్లోని వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిందట. మరి ఇక్కడ మార్కెట్ అభివృద్ధి చేసిన తర్వాత బేగం గారు ఇచ్చారు కాబట్టి ఇది బేగం బజారుగా మారింది అని చరిత్ర చెబుతోంది. మరి ఇక్కడ ఒక్కటేంటి, నగలు కావచ్చు, దుస్తులు కావచ్చు, స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, టైర్లు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, మసాలాలు కావచ్చు, ఏదైనా కూడా అందుబాటులో ఉండి అత్యంత చవక ధరలుగా దొరికి అవి వ్యాపారులకు ఉపయోగపడి వాళ్ళు డబ్బులు సంపాదించుకో, ఎంతమందికి అన్నం పెడుతుంది అసలు బేగం బజార్ కదా. మీరు ఆలోచించండి, మన ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరికి బేగం బజార్ వస్తూ వెళ్తోంది అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమే. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి అవి ఏవైనా వస్తువులు కావచ్చు, కానీ ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి ఒక వస్తువు చేరుతూనే ఉంటుంది. అలాంటి గొప్ప ప్లేస్ మన బేగం బజార్. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఈ ఉదయం 9 గంటలకు గెస్ట్ షోలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి పరమేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం. వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. హద్దులు లేని విస్తరణ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ కార్యక్రమం టెలికాం, డిజిటల్ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి

సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై ప్రతిబింబిస్తుందని ప్రతినిధులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. జీఎస్టీ వివాదాల పరిష్కారం, చిన్న వ్యాపారాలకు పన్ను నిబంధనల భారం తగ్గించడం, ఈ కామర్స్ ఎగుమతుల ప్రక్రియలను సులభతరం చేసే 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికపై ఇందులో చర్చిస్తారు. భారత వైమానిక దళం 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం అనే ఇతివృత్తంతో సాగుతున్న ఈ వేడుకల వేళ వైమానిక దళం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, గతంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఐఏఎఫ్ సార్వభౌమాధికార సామర్థ్యాన్ని నిరూపించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. ఓటు, సీటు, చోరీ, పేటెంట్ కాంగ్రెస్దేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన సీఈసీపై దాడి సరికాదని, ఓటర్ల జాబితా అంశాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చిక్కుకున్న తెలంగాణ వాసులను కేంద్రం తిరిగి రప్పిస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎన్ఆర్ఐ కమిటీ నాయకులు జరిపిన సంప్రదింపులతో శేఖర్, రాజశేఖర్, తిరుపతితో పాటు శని బుధవారాల్లో మరో 7 బాధితులు క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాల నివారణకు రాష్టంలో 4E ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ విధానం అమలు చేయనున్నట్టు డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. బాధితులకు తక్షణ అత్యవసర వైద్యం అందించడంతో పాటు రహదారిలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. ప్రముఖ నటుడు నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. నానాకు 75 ఏళ్లు. స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించి వైద్యులు కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిందా, క్రాంతివీర్, వెల్కమ్ వంటి చిత్రాలతో హిందీ, మరాఠీ సినిమాల్లో ఆయన విశేష గుర్తింపు పొందారు. హైదరాబాద్ వేదికగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత్, విదేశాలకు చెందిన 48 మంది ఆర్చర్లు 6 జట్లుగా ఏర్పడి పోటీ పడనున్నారు. ఈ క్రీడా లీగ్ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 18వ తేదీన జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANN_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: గెస్ట్ షో వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. నేను ఆర్జే దీన బాంధవ. ఆయన ఒక రూపశిల్పి, అందానికి మరింత వన్నె తెచ్చే ప్రయోజకుడు, నటులను అద్భుతంగా తీర్చిదిద్ది వారిని చూపించగల రూపకర్త, మేకప్లో 5 నంది అవార్డులు కలిగిన ఏకైక తెలంగాణ కళాకారుడు, మహబూబ్ నగర్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి, దేశస్థాయి, ప్రపంచస్థాయి దేశాలలో ఎన్నో వేదికలకు నటులను తీర్చిదిద్దిన అనుభవజ్ఞుడు. నాటకాలు, నృత్యాలు, సీరియళ్లు, సినిమాలు ఎన్నో ఎన్నెన్నో. పని ఏదైనా పాత్రలకు జీవం పోసి వారిని తీర్చిదిద్దే అద్భుత కళాకారుడు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి పరమేశ్వర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఏంటి విశేషాలు? ముందుగా మీకు
2: శ్రోత,

0: శుభోదయం.
1: శుభోదయం. చెప్పండి, మీరిక్కడ ఇవాళ రావడం నిజంగా చాలా సంతోషం. సార్, పరమేశ్వర్ గారు చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది అసలు మేకప్ జర్నీ ఏంటి?
0: మేకప్ జర్నీ ముందుగా ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ వారు నన్ను చిన్నప్పుడంటే 81లో నేను రావడం జరిగింది. మా అమ్మగారు నేను ఒక బ్యాగు తీసుకొని ఒక 4 కిలోమీటర్లు నడిచి వచ్చి బస్సు ఎక్కి హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక వారు ఇంట్లో పని చేస్తూ వాళ్ళు భోజనం పెట్టి నెలకు 30 రూపాయలు ఇవ్వడం జరిగింది
1: ముందు
0: ముందుగా.
1: ఓకే,
0: దాని నుంచి ప్రారంభమైంది. వారి దగ్గర పని నేర్చుకున్న టైంలో మధ్యలో ఒక సంవత్సరం తర్వాత కేశవరామ్ గారు అని సురభి ఫ్యామిలీలో ఉన్నారు వారు, వారి దగ్గర నేను శిష్యరికం మళ్ళీ ఒక ఒక సంవత్సరం చేయడం జరిగింది. అక్కడ కొద్దిగా నాకు ఆ ఆర్ట్కు మెరుపు రావడం జరిగింది, అంటే అందం రావడం. అతను ఒక మేకప్ ఆర్టిస్టే కారు అయినా వారు పెయింటింగ్ వేసేవారు కర్టన్స్కు, అందుకని మేకప్ కూడా అంత అందంగా ఉంటుంది ఆయన కృష్ణుడు రాముడు చేస్తే. అలా నేర్చుకోవాలనే తపన నాలో క్యాలెండర్లో భగవంతుడు రాముడు కానీ కృష్ణుడు కానీ ఎలా ఉంటారో అలా చెయ్యాలనే ఒక సంకల్పం నాలో ఉన్నది,
1: వచ్చింది అప్పుడు.
0: వచ్చింది.
1: ఓకే,
0: ఆ తర్వాత నేను ప్రతి వారి దగ్గర పని చేస్తున్నప్పుడే నాకు కబురు పెట్టేవాళ్ళు, పరమేష్ నీవే రావాలి, మేకప్ చేయాలి, నేను తప్పకుండా రావాలని. నా అంటే గురువులు ఉన్నా కానీ నాకు
1: అవకాశాలు ఇచ్చారు,
0: అవకాశాలు ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ రైల్వే నాంచారాయర్ కానీ, ఏజే యాప్స్ నాంచారాయ్య గారు అండ్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ముందంగి భాస్కర్ రావు గారు అప్పుడు చాలా పెద్దవారు, వారు అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించడం జరిగింది ఈ నాటక రంగంలో.
1: పరమేశ్వర్ గారు ఎక్కడ, ఏ ఊరు, ఏంటి అసలు మీ చదువు ఏంటి, ఏం జరిగింది?
0: మా ఊరు వచ్చేసి గ్రామం గండ్రవుపల్లి,
1: గండ్రవుపల్లి,
0: పెదకొత్తపల్లి మండలం, మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా. అక్కడి నుంచి నేను నాగర్ కర్నూల్లో జాతీయోన్నత పాఠశాల అనే స్కూల్లో 7th వరకు చదివాను. చదివిన తర్వాత మా హాస్టల్లో ఉండే దగ్గరలోనే చిన్న చిన్న గొడవలు అంటే దొంగతనాలు జరిగేది. అయితే నేను ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా కొద్దిగా ఎలా ఉంటుందంటే హాస్టల్ అంటే ఒక అంటే ఎలర్జీ వచ్చి పుండ్లు కావడం లేకపోతే కడుపును వచ్చి ఇంట్లో ఉండడం, హాస్టల్లో ఉండడం వల్ల ఎవరో మేము కప్పుకునే దుప్పటి దొంగలిస్తే దాన్ని నా మీదే వేశారు,
1: అయ్యో,
0: అంటే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి వీడే తీశాడని.
1: అయ్యయ్యో,
0: ఇక మేము చిన్నపిల్లలం కదా, భయపడే వాళ్ళం. పెద్దవాళ్ళు ఉందరే చెప్పురా చెప్పురా అని అట్లా ఆ విధంగా నన్ను డిస్టర్బ్ చేయడం వల్ల నేను హైదరాబాద్కు వచ్చేసాను.
1: అసలు మీరు అంటే మేకప్ ఆర్టిస్ట్ అవుతానని అనుకున్నారా లేకపోతే? మీరు అనుకోలేదు.
0: నేను వచ్చేసి ఒక కిరాణం కొట్టులో మార్వాడి షాపు రమేష్ అనే వ్యక్తిని పని అడిగాను.
1: ఎప్పుడు, ఏ సంవత్సరం అండి అది?
0: 1981
1: 1981లో.
0: 81లో అంటే అమ్మోళ్ళ దగ్గర అందరు కూలి పని చేసుకునే వాళ్ళు, మాకు భూమి ఉన్నా కానీ ఆ మధ్యన కొద్దిగా కరువు రావడం వల్ల నేను సేద్యం పని కానీ పసల పని చేయడం ఇష్టం లేక, ఏ మరి నేను హాస్టల్లో ఉండాలంటే పుస్తకాలు కొనాలన్నా డబ్బులు కావాలి, ఏదో పని చేసుకుందాం లేదు సమ్మర్ వరకు అని రావడం జరిగింది. వచ్చిన తర్వాత రమేష్ అనే వ్యక్తిని నేను పని గురించి అడిగాను
1: ఫస్ట్ హైదరాబాద్ లో,
0: హైదరాబాద్ లో బాగలింగంపల్లి, దాని ఎదురుగానే ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ మేకప్ కు సంబంధించిన షాప్ ఉంది.
1: ఓకే, అక్కడ మీరు ఆకర్షితులయ్యారు? అయితే
0: ఆకర్షితులయ్యి అక్కడ ఉన్న వ్యక్తి అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక నెల క్రితమే దూరదర్శన్ లో సైట్ దాంట్లో ఆయనకు ఉద్యోగం వచ్చింది.
1: ఓకే,
0: అక్కడ పనిచేసే వాళ్ళు లేరు కాబట్టి చారి సాబ్ ఇదరావు కామవాలి ఆయా అని ఒక వ్యక్తి పిలవడం జరిగింది.
1: ఓకే,
0: ఆయన పంతులు గారు భారత సారథి అయిన పేరు వచ్చి ఇక వారు ఎట్లా ఉంటారు ముందు ఏంద్రా ఎక్కడ్రా అని అడగడం జరిగింది. పలానా ఊరు సార్ అంటే నన్ను అదే రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి

0: భర్తని భోజనం పెట్టి పడుకో, ఒక నెల రోజులు చెయ్యి, బాగా చేస్తే నేను కంటిన్యూగా చేస్తాను అనే దాని మీద తీసుకెళ్ళడం జరిగింది. శేషాచార్య గారు, తిరుమల శేషాచార్య గారు వాళ్ళ నాన్నగారు చాలా అద్భుతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, భగవంతుడు లాంటి వారు. వారు నన్ను ఆదరించి ఇంట్లోనే పెట్టుకొని పని నేర్పడం జరిగింది. వారి దగ్గర ఉన్న పనితో పాటు విజ్ఞత కూడా నేర్పడం జరిగింది.
1: గొప్ప విషయం. పరమేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మంచి ఇంటర్వ్యూ. పరమేశ్వరి గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను. మేకప్ రంగంలో తను ఎలా అయితే కష్టపడి మేకప్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాడో, ఆయన ఇప్పుడు ప్రస్తుతం సీరియళ్ళకు పనిచేసే వాళ్ళల్లో, నాటకాలకు పనిచేస్తున్న వాళ్ళల్లో, సినిమాలకు పనిచేస్తున్న వాళ్ళల్లో దాదాపుగా 100 మంది కళాకారులను ఆయన స్వయంగా తీర్చిదిద్దారు. ఇది నిజమేనండి? మీరే
0: నిజమే. ఎందుకంటే,
1: ఎందుకు అంటే మీరు శిష్యులుగా చేర్చుకోవడం మీ అవసరానికి చేర్చుకున్నారా, లేదు వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించాలని చేశారా, ఏంటి అసలు?
0: ముందుగా అయితే నా అవసరమే.
1: ఓకే, మీ అవసరం.
0: నేను 91లో డ్రెస్ కంపెనీ పెట్టుకోవడం జరిగింది. ఆ డ్రెస్ కంపెనీ నాకు ఏజీ ఆఫీస్ నాంచరయ్య గారు, సిద్దప్ప నాయుడు గారు సెక్రటరేట్ లో పెద్ద ఆఫీసరు రిటైర్ అయ్యారు, వారిద్దరు కలిసి ఒక 30,000 రూపాయలు పెట్టి నాకు డ్రెస్ కంపెనీ పెట్టడం జరిగింది.
1: ఏ ఇయర్ లో ఇది?
0: 91-92.
1: ఓకే.
0: అయితే అదే డ్రెస్ కంపెనీ మరి మెయింటైన్ చేయాలంటే నాకు ఒక కుర్రోడు కావాలి. మా దగ్గరే మా అల్లుడు అని, మా బామ్మడిది అని వీళ్ళే ఉన్నారు. చదువుకోవడము మామూలుగా 10th ఇంటర్ చేసుకోవడం, ఏదో పని చేసుకుని రావడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకోండి అనే ఉద్దేశం మీద నాకు అవసరం పడి వాళ్ళకు
1: పనిలో
0: ఇప్పించడం జరిగింది. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఇందులోనే సెటిల్ అయిపోయారు.
1: నిజంగా వాళ్ళు కూడా ఎంతో మందికి ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారనేది తెలుసు.
0: నేను మన పిల్లలు అనుకో, నా పిల్లలు అనుకో, ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చారంటే కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండి పని నేర్పడం, టైం పంక్చువాలిటీ. మా గురువు గారు ఏంటంటే, వారు లేట్ వచ్చినా పర్లేదు కానీ మనం టైంకి ఉండాలి.
1: కళాకారులు లేట్ వచ్చినా పర్లేదు కానీ మేకప్ ఆర్టిస్ట్ ముందుగా
0: ఉండాలి. ట్రైన్ లేట్ గా రావచ్చు కానీ దాని టైంకు మనం 1 గంట ముందు ఉండాలి. ఒకవేళ నువ్వు లేట్ గా 1 గంట ముందు వస్తే 1 గంట ముందు వచ్చి వెళ్ళిపోవచ్చు.
1: కరెక్ట్.
0: కానీ వాళ్ళు లేట్ వచ్చింది సార్ అనే మాట మనం అనకూడదు. మనం ముందు రావాలి, వాళ్ళకు వర్క్ చేసి పెట్టాలి. అది సిద్ధాంతం నాకు నేర్పడం జరిగింది. అది ఒక రోజు నేను ఒక సినిమా యాక్టర్ దగ్గరికి సన్మానం చేయడానికి పోతే కూడా, రంగనాథ్ గారు
1: ఓకే
0: మీకు సన్మానం చేస్తామంటే పొద్దున 7 గంటలకు రమ్మన్నారు. 7 గంటలకు వెళ్ళి అలా ఆయన ముందు సీట్ మీద ఇలా కూర్చుంటే ఆ ముళ్ళు 7 మీదకి ఇలా జరిగింది.
1: అబ్బా సూపర్.
0: అతను చూసి నన్ను చూడలేదు, ఆ టైం చూసి నన్ను చూశారు.
1: సూపర్ అండి.
0: అదే విషయం స్టేజ్ మీద చెప్పారు, టైం పంక్చువల్ చేశారు. అంటే నేను పెద్దవాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి ముందు కేశవరావు గారితో అయితే టైం పంక్చువాలిటీ, ఆ తర్వాత రామారావు గారి దగ్గర వర్క్ చేశాను నేను,
1: సీనియర్ రామారావు గారు
0: పెద్ద ఆయన దగ్గర.
1: గ్రేట్.
0: ఆయన టైం అంటే ఇంకా ఒక ఒక అద్భుతమైన అది.
1: మనం
0: గంట కొట్టాలంటే ఆ టైంకు మనం చెప్పకపోయినా టైంలో వాచ్ లో టన్ అని కొడుతుంది. ఆ విధంగా సూర్యుడైనా ముగ్గులు వచ్చి లేట్ రావచ్చు కానీ అలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను, రాజనాల్ గారు, కాంతారావు గారు, ఇట్లా బ్రహ్మానందం గారు. అంటే బ్రహ్మానందం గారు నాటకంలో విజయవాడలో బొట్టు పెట్టడం జరిగింది. అట్లా పెద్దవాళ్ళతో చేసినందుకు నేను ఎక్కువ నా ఇంట్లో కన్నా బాగా పనిచేసే వాళ్ళను గౌరవిస్తాను, టైం పంక్చువాలిటీ చేసే వాళ్ళని దండం పెడతాను.
1: సూపర్ అండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత. నిజానికి పరమేశ్వర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి, బ్రహ్మానందం గారికి, నూతన్ ప్రసాద్ గారికి, కాంతారావు గారికి, రాజనల్ గారికి, బాబుమోహన్ గారికి, సుత్తివేలు గారికి, రాళ్లపల్లి గారికి, పీజే శర్మ గారికి, ఇంకా యాంకర్ ఝాన్సీ గారికి, సుమ గారికి, ఎంతో మంది కళాకారులకి ఆయన మేకప్ ఆర్టిస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన నాటక రంగంలో 5 నంది అవార్డులు కలిగిన ఏకైక తెలంగాణ మేకప్ ఆర్టిస్ట్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటనే ఉండండి. ఇది FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అనిరుద్ధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో కాసర్ల శ్యామ్ రచన, జంగిరెడ్డి గారు ప్రభా ఆలపించిన పారడైస్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.
1: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: 101.9.
1: గెస్ట్ షో వింటున్నాము. ఇది ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనతో ఉన్నారు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి పరమేశ్వర్ గారు. పరమేశ్వర్ గారు చెప్పండి, ఫస్ట్ నంది అవార్డు ఎప్పుడు వచ్చింది, ఏంటి అసలు?
2: 2003లో రవీంద్ర భారతిలో రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.
1: ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు. ఓకే,
2: అది శ్రీకృష్ణ రాయబారానికి
1: పద్యనాటకానికి
2: వచ్చింది.
1: ఓకే,
2: అప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారిది అండ్ నాంచర్య గారి నాటకానికి, ఇంకొకరు రాజబాబు గారు మంచి నాటకం చేశారు, శ్రీకృష్ణ రాయబారం. అద్భుతమైన కాస్ట్యూమ్స్ ఉన్నాయని దానికి నన్ను సెలెక్షన్ చేయడం అది జరిగింది.
1: సో అప్పటి నుండి కంటిన్యూగా మీకు నంది అవార్డులు వచ్చాయి, 5 నంది అవార్డులు
2: కంటిన్యూగా, 3 ఏళ్ళు నంది అవార్డ్స్ వచ్చినాయి కంటిన్యూగా. మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చి మళ్ళీ తర్వాత విజేంద్ర నాకు మంచి అంటే పిల్లల నాటకం దీక్షిత్ దగ్గర చేశాడు కదా తను, అతని మూలంగా ఒక పిల్లల నాటకానికి కూడా వచ్చింది. అందులో యముడు ఇలాంటి క్యారెక్టర్స్ అద్భుతమైన క్యారెక్టర్స్, అంటే చిన్నపిల్లలు కూడా ఇంత బాగా చేశావా అనే ఆలోచనతో నన్ను
1: అభినందించాను. చెప్పండి పరమేశ్వర్ గారు, మీరు అంటే ఒక చిన్న

0: పల్లెటూరు నుండి ఎన్నో దేశాల్లో కూడా మీరు మేకప్ ఆర్టిస్ట్గా నాటకాలకు పనిచేసిన అనుభవం ఏంటి, అసలు ఎలా అనిపించింది? అసలు ఇక్కడి నుండి అక్కడికి ప్రయాణం ఒకేసారి, నిజానికి మనం
1: అసలు
0: ఊరు నుండి వచ్చే బస్సు లేదంటే రైలు అట్లాంటి ప్రయాణం నుంచి ఫ్లైట్లో, ఏంటి మీ అనుభవాలు అసలు?
1: ముందుగా ఒక జాతరలో నాటకాలు వేసేవారు,
0: ఓకే.
1: అంటే ఒక పల్లెటూరులో. అక్కడ నేను చాలా చిన్నపిల్లోని, అసిస్టెంట్ అంటే ఏంటంటే అన్ని మూటలు పట్టుకొని కూర్చోవాలి,
0: మూటలన్నీ తీసుకెళ్ళాలి, కాస్ట్యూమ్స్.
1: ఒకటే బస్సు ఉంటుంది,
0: ఓకే.
1: బస్సు మీద కూర్చొని నా కాళ్ళకు తాళ్ళు కట్టేసి, అంటే మూటలు
0: పడిపోతారేమో అని.
1: పడిపోకుండా, ఎందుకంటే నిద్ర ఉండదు కాబట్టి. బ్రహ్మంగారు నాటకాలు, పల్లెటూరు నాటకాలు ఉండేది. అలా బస్సు మీద పడుకొని వచ్చిన రోజులు కొన్ని ఏళ్ళు ఉన్నాయి.
0: అబ్బా.
1: అట్లాగే ఫ్లైట్లో ఎక్కేసి అదే పైనుంచి వచ్చేసి సింగపూర్లో దిగడం జరిగింది. సింగపూర్లో దిగి నేను ఆలోచించి గుమ్మడి గోపాలకృష్ణ గారి నాటకానికి వెళ్ళడం జరిగింది ఫస్ట్, 2006.
0: 2006
1: అయితే ఏంది అసలు, నేను ఎక్కడ
0: ఎక్కడ స్టార్ట్
1: ఉన్నా
0: అయింది
1: నేను మా
0: ఎక్కడ?
1: ఊరు నుంచి బస్సు ఎక్కాలంటే 4 కిలోమీటర్లు నడవాలి,
0: అబ్బా.
1: రోడ్డు
0: అప్పుడు అప్పటి
1: బాగుండదు
0: పరిస్థితులు.
1: అప్పటి పరిస్థితుల్లో. నేను ఒక ఊరికి రావాలంటే రోడ్డు కాకుండా ఎక్స్ప్రెస్లు ఆగే ప్లేస్ ఇంకోటి ఉంటుంది, సాతాపూర్ అని.
0: ఓకే.
1: ఆ ఊరికి రావాలంటే పొలాలకు వెళ్ళి రావాలి. అట్లా మాకు ఒకసారి గోడలకు వెళ్ళి తేలు కూడా గడప
0: కుట్టేసింది
1: కొట్టేసింది
0: అయ్యా
1: పక్క ఊర్లోనే. అంటే సరదాగా ఆ గోడ నీ గోడ తనుక్కుంటూ వస్తాం కదా, అలా వస్తూ వస్తూ అలాంటి కష్టాలు పడుకుంటూ బస్సులో కూర్చొని, బస్సు మీద కూర్చొని హైదరాబాద్కి వచ్చి, అదే ఫ్లైట్ పైనుంచి వచ్చి సింగపూర్లో దిగితే ఎలా ఉంటుందో ఒక ఒక అరగంట సేపు ఆలోచించాను.
0: ఎక్కడ ఉంది లైఫ్ అసలు,
1: ఎక్కడ
0: ఏం
1: లైఫ్,
0: జరిగింది?
1: నేను ఏంటి అసలు, అంటే ఒక పెద్ద చదువులు చదివినా కానీ వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకునే వెళ్ళాలి, ఒక
0: అంతే కదా, కరెక్ట్, నిజమండి.
1: ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నా, గవర్నమెంట్ అయినా,
0: ఖచ్చితంగా
1: ఏదైనా
0: వాళ్ళ డబ్బులు
1: డబ్బులు
0: పెట్టుకొని
1: పెట్టుకొని
0: ప్రయాణించాలి.
1: వెళ్ళాలి, వాళ్ళ టైం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. కానీ నేను ఒక మామూలుగా ఒక 10th క్లాసు రెండోసారి పాస్ అయిన వ్యక్తిని,
0: కళాకారుడికి మాత్రం మంచి అవకాశాలు,
1: అంటే ఈ కళలకు ఇంత అవకాశం ఉంటుంది,
0: కరెక్ట్,
1: ఎంత అద్భుతం. ఒక్కొక్కసారి సంక్రాంతి సంబరాలని చేస్తారు, అంటే ఏం చదువుకోని వ్యక్తి ఆ కళ గురించి తీసుకెళ్లి అతన్ని ఒక కొన్ని సముద్రాలు దాటి ఆ ఏరులో చేపిస్తారు అంటే, అంటే
0: నిజంగా గొప్ప
1: కళా
0: విషయం.
1: రంగానికి ఉన్నంత శక్తి యొక్క అని నాకు చాలా ఆనందం వేసింది
0: రైట్.
1: అసలు.
0: పరమేశ్వర్ గారు, ఘటోత్కజుడు, దుర్యోధనుడు, కృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు, శకుని, బ్రహ్మ, కృష్ణదేవరాయలు, తిమ్మరసు, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గోనగన్నారెడ్డి, కొమరం భీం, ఇట్లా ఎన్నో క్యారెక్టర్లకి, కాళోజి నారాయణరావు గారు, ఎన్నో క్యారెక్టర్స్ చేస్తారు కదా, అసలు ఏం జరుగుద్ది ఆ టైంలో? ఇప్పుడు నిజానికి ఒక చిత్రకారుడు బొమ్మని వేయాలి అన్నప్పుడు మనసు లోపల తదేకంగా ఆ చిత్రం పైన ఏకాగ్రత చేసి ఆ క్యారెక్టర్ని రూపుదిద్దడం అనేది జరుగుతుంది. ఒక మేకప్ ఆర్టిస్ట్ మీకేం జరుగుద్ది ఆ సమయంలో అసలు?
1: ఒక మేకప్ ఆర్టిస్ట్ గా ఏం జరుగుతుందంటే, ఎక్కువ నాటకాలు పౌరాణిక నాటకాలు వేస్తారు,
0: ఓకే,
1: అంటే కృష్ణుడు, రాముడు, ఘటోత్కచుడు అని. అవన్నీ కూడా మనకు ఇంతకుముందు చేసినవి ఆల్రెడీ ఉంటాయి, లేకపోతే క్యాలెండర్లో పేపర్లను చూడడం జరుగుతుంది. కానీ ప్రతాపరుద్రుడు, గోనగన్నారెడ్డి, రుద్రమ్మదేవులను మనం చూడలేదు,
0: కరెక్ట్,
1: అది ఎక్కడ కనపడలేదు, కనిపించ చేశారో ఏంటో తెలియదు,
0: ఓకే,
1: తెలియదు. అయితే మాకు ఏమనిపిస్తా అంటే, ఒక రుద్రమాదేవుడు, ప్రతాప రుద్రుడు కావాలి అంటే సరే ఎలా ఉంటాడు అతను, కృష్ణదేవరాయలాగా ఉంటాడు,
0: కరెక్ట్, సూపర్.
1: అంటే హిస్టారికల్ ప్లేకి ఎప్పుడు కూడా గౌన్లు కుట్టడం వచ్చింది కాబట్టి ఆ గౌన్లు ఉంటాయి, కృష్ణదేవరాయలు ఉంటాడు, ఆయన మీసాలు కొద్ది ఇలా ఉంటాయి, ఈయన మీసాలు ఇలా ఉంటాయి, అంటే ఆ ఆలోచనతోనే
0: మేకప్
1: మనము
0: వేయడం
1: మేకప్
0: జరుగుతుంది.
1: చేయడం జరుగుతుంది.
0: ఓకే.
1: కొద్ది కాస్ట్యూమ్స్ మార్చి, టర్బన్ మార్చి, కొద్ది ఈ ఈ ప్రతాప రుద్రుడు ఢిల్లీ నుంచి వరంగల్ ఈ ప్రాంతం వల్ల ఎలా ఉంటారు, దాని మీద కొద్ది ఎఫెక్ట్ మనం అనుకొని, మన దృష్టిలో పెట్టుకొని అది ఆర్ట్ చేయడం జరుగుతుంది.
0: ఓకే.
1: ఒక ఘటోత్కచుడు, ఘటోత్కచుడు అంటే వాడు అడవిలో ఉంటాడు కానీ రాజు, రాజు కొడుకు, అందుకని అతనికి ఏం చేస్తారంటే ఒక బంగారు ఆభరణాలు వేయకపోయినా బంగారు లాంటి చెక్కలను తయారు చేసి అతనికి వేసి అతను అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక బలవంతుడిగా చూస్తారు,
0: కరెక్ట్,
1: అంటే ఈకలు పెట్టి, కోడి ఈకలు పెట్టి, అది పెట్టి రంగురంగులుగా చేసుకొని ఉంటారు. అది ఒక ఆలోచన కంపల్సరీ ఉండాలి ఆర్టిస్ట్కు.

0: అంటే మనము రాజు అనగానే ఇంట్లో ఉన్న రాజు ఒకలాగా ఉంటాడు, అడవిలో ఉన్న రాజు ఒకలాగా ఉంటాడు. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి కంపల్సరీ. దీనికి నాకు అవగాహన ఏంటంటే, మల్లాది గోపాలకృష్ణ తెలుగు యూనివర్సిటీలో ఉంటాడు. అతను సబ్జెక్ట్ పరంగా బాగా చెప్తాడు.
1: ఓకే
0: అంటే ఒక పల్లెటూరులో ఒక సర్పంచ్ కానీ ఒక నాయకుడు కానీ ఉండాలంటే వాడు ఏ కాస్ట్యూమ్స్ వేయాలి,
1: ఓకే
0: పొలం దున్నేవాడు ఏ కాస్ట్యూమ్స్ వేయాలి, పొలం నుంచి ధాన్యాలు తీసుకుపోయేవాడు ఏ కాస్ట్యూమ్స్, ఇట్లాంటివన్నీ నాకు కూడా కొద్దిగా అతని మాటలు బాగా వినాలనిపిస్తుంది.
1: ఓకే రైట్ పరమేశ్వర్ గారు, మీ క్లాస్మేట్స్ ఇప్పుడు నిజానికి కొందరు వ్యాపారంలో ఉండొచ్చు, కొందరు పనులు చేస్తూ ఉండొచ్చు, కొందరు వ్యవసాయదారులు ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. పల్లెటూరు నుంచి వచ్చిన పరమేశ్వర్ గారు రాష్ట్ర స్థాయి నుంచి, దేశస్థాయి నుంచి, ప్రపంచ స్థాయిలో ఎన్నో నాటకాలకి, పది నాటకాలు కావచ్చు, సామాజిక నాటకాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఎన్నిటికో పనిచేశారు. అసలు మీ చిన్నప్పటి మిత్రుల స్పందన ఎలా ఉంటుంది? అసలు ఏంటి, మీరు ఊరు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది?
0: ఫస్ట్ మా ఊరు వెళ్ళినప్పుడు నాకు ఒక అల్లుడు అవుతాడు, ఒక
1: ఓకే ఒక
0: కృష్ణ
1: మిత్ర
0: అని,
1: క్లాస్మేట్
0: క్లాస్మేట్గా చిన్నవాడు.
1: ఓకే
0: అయితే మా అమ్మ వాళ్ళు కారం కొడుతూ ఉన్నారు,
1: ఓకే
0: కొట్టినప్పుడు
1: దంచుతున్నారు అప్పుడు.
0: దంస్తున్నారు. దంస్తుంటే మా ఊరుకు ఇళ్లకు అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఏం చేశారంటే, నేను చిన్నప్పుడు ఈ కావని పండుగ అని ఒకటి ఉంటుంది తెలంగాణలో, అప్పుడు నేను ఎలుగుబంట వేసేవాడిని.
1: ఓ
0: అయితే ఈ పాత చాటలతోటి డప్పులు కొట్టేవాళ్ళు.
1: అవును
0: అట్లాగే నేను మేకప్ నేర్చుకుని ఒక ఆర్టిస్ట్ అయ్యి ఊరు ప్రాంతానికి, అంటే ఏమంటారు అంటే, పొలిమేర దాటి
1: ఊర్లోకి వెళ్ళినప్పుడు
0: వెళ్తుంటే ఒక 5-6 మంది పిల్లలు కలిసి
1: బా
0: ఆ చాటలు కొట్టుకుంటూ తీసుకెళ్లారు.
1: క్యా బాతే ఊర్లో అందరూ. మా
0: పాత
1: ఊర్లో
0: చాటలు,
1: కళాకారుడు, గొప్ప కళ
0: పాత చాటలు అవి
1: అవేలేండి.
0: తీసుకొని డపా డపా కొట్టుకుంటూ మా మామ వచ్చిండు హైదరాబాద్ నుంచి అని
1: సచ్చే గ్రేట్.
0: తీసుకొని ఇంటి దాకా తీసుకెళ్లారు. అది నాకు మొన్ననే గుర్తొచ్చింది, అసలు ఏంటి, అసలు మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా నుంచి వచ్చినాము,
1: కరెక్ట్.
0: మా అమ్మ వాళ్ళు అంటే నా అదృష్టం ఏంటి అనిపించింది. నేను డబ్బులు సంపాదించలేదు కానీ ఒక ఆర్ట్ను
1: కరెక్ట్.
0: ప్రేమగా నా శరీరంలో ఇముడుకున్నా, మా అమ్మ నన్ను కన్నందుకు, నేను మా ఊర్లో పుట్టినందుకు మా ఊరికే ఒక పేరు
1: పేరు
0: వస్తుంది,
1: తెచ్చారు, నిజంగా గొప్ప
0: చీమకుర్తి
1: విషయం.
0: నాగేశ్వరరావు అని అంటారు. అట్లాగా మా ఊరికి గంటరావుపల్లి అంటే మేకప్ కళాకారులు ఉన్నారు.
1: కరెక్ట్,
0: అప్పుడు
1: నిజమే.
0: నా మూలంగా మా ఊర్లో ఒక 5-6 మంది కళాకారులు ఉన్నారు, మేకప్ చేసేవాళ్ళు. మా అత్తగారి ఊర్లో 10 మంది ఉంటారు, మా మండలంలో 10 మంది ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా నా
1: మీ
0: దగ్గర
1: దగ్గరికి వచ్చి
0: చేసుకొని
1: పని నేర్చుకొని.
0: పని నేర్చుకొని వాళ్ళు కూడా సొంతంగా ఒక స్కూల్కు సంబంధించిన డ్రెస్సులు పెట్టుకొని అద్భుతంగా వాళ్ళు, అంటే ఒక ఉద్యోగం చేసినా కానీ అంత డబ్బులు సంపాదించలేరు,
1: కరెక్ట్.
0: కానీ ఇందులో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. అది నాకు చాలా
1: నిజంగా
0: ఆనందం,
1: ఒక గురువుగా మీకు అది నిజంగా చాలా సంతోషం కదండి.
0: చాలా
1: ఇప్పుడు మీ
0: సంతోషం.
1: దగ్గర నేర్చుకున్న పిల్లలు.
0: దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ఊర్లో పెళ్లికి వెళ్ళాను, అందరు చుట్టాలు కూడా ఏంద్రా భావనవా ఏంద్రా అన్నారు. కానీ వీళ్ళందరూ ఒక 5-6 మంది ఇలా లేచి, మామయ్య వచ్చావా, నమస్తే మామయ్య, నమస్తే అన్న, నమస్తే అని నా దగ్గరికి వచ్చారు. కామన్గా ఊర్లలో ఎవరు రారు,
1: అవును,
0: ఏంట్రా
1: హైదరాబాద్ నుంచి వచ్చాడు,
0: ఏ
1: ఏదో
0: వచ్చారు.
1: సరళ పని చేసుకుంటాడు.
0: అయితే నాకు ఒక 10 మంది 8 మంది అలా లేచి, మామ బాగున్నావా, అన్న బాగున్నావా, మామయ్య బాగున్నావా అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఆ రోజు
1: అదేలేండి
0: పెళ్లికి వచ్చారు.
1: అదేలేండి.
0: ఆ లేచి నా దగ్గరికి వస్తే నాకు ఎంత ఆనందం వేస్తుంది ఇప్పుడు.
1: అంతే కదా.
0: అంటే
1: ఒక
0: మన
1: గురువుగా.
0: ఒక గురువుగా నేను ఎప్పుడు కూడా మా దగ్గర నేర్చుకున్న పిల్లల దగ్గర గురువుగా కానీ అట్లా నేను చెయ్యను, కానీ అలా అలా చేసే వరకు ఒక పులకరింత వస్తుంది
1: కరెక్ట్ కరెక్ట్
0: బాడీలో.
1: కరెక్ట్.
0: అసలు నాకు
1: నిజంగా
0: ఇంతగానో
1: ఒక
0: ఏం కావాలి నాకు.
1: అంతే కదా, ఒక అంటే ఒక మంచి గురువు ఎప్పుడైనా మార్గదర్శకుడు, ఒక మంచి గురువు ఎంతో మందికి స్ఫూర్తిదాత, ఒక మంచి గురువు ఎన్నో జీవితాల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే ఒక యోధుడు,
0: అవును,
1: ఒక యోగ్యుడు, ఇంకా ఏమైనా కావచ్చు. నిజానికి మీరు ఆ విషయంలో గ్రేట్ అని మేము నమ్ముతాం. అంటే నాటక రంగం వాళ్ళే కావచ్చు, చాలా మందికి తెలిసి పరమేశ్వర్ గారి దగ్గర నేర్చుకొని అదే నాటక రంగంలో, అదే సినిమా రంగంలో, అదే మేకప్ రంగంలో లక్షలు గడిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక గురువుగా నిజంగా గ్రేట్ అండి, నిజంగా
0: చాలా
1: గొప్ప విషయం.
0: గ్రేట్.
1: రైట్.
0: మన సమ్మెట గాంధీ గారు అని సినిమా యాక్టర్ ఉంటాడు,
1: ఓకే.
0: అంటే బీడీఎల్లో పనిచేసేవారు. ఆయన ఎక్కడ పోయినా కానీ ఒక కుర్రోడు మేకప్ ఆర్టిస్ట్ కేశవ్ అని ఉన్నాడు. మేకప్ చేస్తుంటే ఎక్కడ నేర్చుకున్నావయ్యా అంటే, పరమేశ్వర్ గారు మా బావగారు. అవునా, ఫోన్ కలుపు. అంటే మనకు

0: ఎక్కడి నుంచి ఎన్నో ఫోన్లు వస్తుంటాయి,
1: ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. మీ బాగున్నట్టు కదా, మీ బాగుమాడదంటే కదా, ఇవి మంచిగా చేస్తుంటూ నువ్వు చాలా గ్రేట్ అయ్యా అట్లా. నాకు బొబ్బిలపాటి సాయి గారు నా చేయి పట్టుకొని ముద్దాడతారు, అంటే నందిగామ దగ్గర. చాలా గొప్ప వ్యక్తి ఆయన, నా చెయ్యి ముద్దాడతాడు ఆయన. అంత పెద్ద వ్యక్తి, ఇక్కడ పెద్ద సన్మానం చేస్తే నువ్వు కంపల్సరీ రావాలన్నాడు. ఆయనకి ఏమిచ్చుకోగలుగుతాం మనం?
0: అంతే కదా,
1: ఒక మేకప్ ఆర్టిస్ట్గా
0: కరెక్ట్
1: సరే ఒక దండ తీసుకొని వేసాం. ఎంతో ఆనందం వేస్తుంది ఒకసారి ఈ కళారంగంలో పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు అయ్యి, పెద్ద పెద్ద వాళ్ళు రా పరమేశ్వర్ అని అంటుంటారు నన్ను, చాలా ఆనందం ఇస్తుంది.
0: రైట్, పరమేశ్వర్ గారి జీవిత కథ నిజంగా ఒక మంచి పుస్తకం, ఎందుకంటే ఎంతో మందికి మార్గదర్శి, ఎన్నో జీవితాలకి అవకాశాలు కల్పించి, ఉద్యోగాలు కల్పించి, వాళ్లకు భవిష్యత్తునిచ్చి అన్నం పెట్టినటువంటి ఒక గొప్ప కళాకారుడు గురువుగారు. నిజంగా పరమేశ్వర్ గారు గ్రేట్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? రెండు ఒకటి.
3: जागते रहो, जागते रहो,
4: सिर्फ जागते नहीं सजग रहो.
3: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है.
4: अफवाहों से,
3: धोखाधड़ी से
4: जागरूक होना है अपने अधिकारों के प्रति,
3: अपने जिम्मेदारियों के प्रति.
4: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
3: सजग भारत,
4: जागरूक भारत,
3: सशक्त भारत.
4: सुनिए सजग भारत
3: हर सोमवार सुबह 11 बजे सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
4: जागरूक बनिए,
3: सजग रहिए.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గెస్ట్లో మనం ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి పరమేశ్వర్ గారితో మాట్లాడుకుంటున్నాం. పరమేశ్వర్ గారు చెప్పండి, అసలు నాటకం కోసమని, సినిమా కోసమని, సీరియల్స్ కోసమని, ఇంకా కళాఖండాలు ఏవైనా అంటే చాలా మట్టుకు మన తెలంగాణలో జానపదంలో ప్రత్యేకంగా మేకప్ వేసుకోవడం అనేది వాళ్లకు వాళ్ళు వేసుకోవడం, వాళ్లకు వాళ్ళు చేయడం, చిందు యక్షగానాలు కావచ్చు, ఒగ్గు కథలు కావచ్చు, బీరప్ప కథలు కావచ్చు, ఇట్లాంటి కథలన్నిటికీ వాళ్లకు వాళ్లుగా మేకప్లు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మేకప్ నేర్చుకో అంటే ఎన్ని రోజులు పడుతుంది అసలు?
2: ఇందులో ప్రత్యేకంగా నేర్చుకోవాలంటే ఈ కళారంగం అనేది ఒక సముద్రం లాంటిది.
1: ఓకే,
2: పూర్తిగా నేర్చుకున్నాను చెప్పడానికి కుదరదు.
1: అంతే, ఎప్పటికీ నిత్య విద్యార్థులే,
2: విద్యార్థులే. కాబట్టి ఈరోజు ఒక దర్శకుడు ఒక అమ్మవారు గెటప్ చేయాలి. తెలంగాణలో అమ్మవార్లు ఎలా ఉంటారు, ఎల్లమ్మ వాళ్ళు ఎలా ఉంటారు, నల్లపోచమ్మ ఎలా ఉంటుంది అనుకోని ఆ దర్శకుడు చెప్పినట్టుగా మనము ఆ రూపు తీసుకురావాలి. తర్వాత థియేటర్ ఆర్ట్స్ నుంచి నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాంతంలో ఈ అమ్మవారు ఇలా ఉంటారు, కరీంనగర్ సైడ్ ఒకలాగా ఉంటారు, ఇటు
1: గుజరాత్ వైపు ఒకలా ఉంటారు,
2: గుజరాత్ లో ఒకలా ఉంటారు,
1: రాష్ట్రాల వేరుగా.
2: ఈ తమిళనాడులో ఇంకో గమ్మత్తుగా ఉంటారు, అద్భుతమైన క్యారెక్టర్స్ రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేకప్ ఆర్టిస్టు ఆ వస్తువులు తెచ్చుకొని అది కంపల్సరీ చెయ్యాలి. కాబట్టి ఏంటంటే ఒక బేసిక్ గా నేర్చుకోవాలి, ఒక 6 నెలలు మాత్రం బేసిక్ గా నేర్చుకొని దాని మీద ఎప్పుడు చదువుతూ ఉండాలి. చదవడం అంటే
1: ప్రాక్టీస్ చేస్తారు,
2: ప్రాక్టీస్. ఇక్కడ ఎందుకు ఈ అమ్మవారు ఎందుకుంటారు, ఈ గెటప్లు ఎందుకు చేస్తారు, అక్కడ ఎందుకు చేస్తారు, పల్లెటూళ్ళలో జాతరలో ఇంకో రకాల ఊరేగింపులు ఎందుకు చేస్తారు, అంటే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఆ వస్తువులు దగ్గర ఉన్నాయి, వ్యాపారం ఉంది, తీసుకుని నడుము కట్టుకొని అమ్మవారికి ఏదో పెట్టి బొట్లు పెట్టి చేస్తారు. అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న కలర్స్ ను తీసుకొని చేయడం వల్లనే ఇదే కరెక్ట్ అని, ఇదే వాస్తవం అని చెప్పి చేసుకున్నారు. అది మనం కూడా దాన్ని ప్రయత్నం చేసి చేయాలి. అంతే తప్ప పూర్తిగా ఎప్పుడు నేర్చుకోవచ్చు అనేది ఇందులో ఏ కళలో కూడా జరగదు.
1: బట్ సాధన మాత్రం చేస్తున్నా,
2: సాధన మాత్రం ఇప్పటి చేస్తూనే ఉండాలి. నేను ఇప్పటికీ కృష్ణుడి దగ్గర నుంచి వస్తే కుష్టివాడి దగ్గర దాకా చేశాను.
1: బా, చాలా బాగా చెప్పారు, కృష్ణుడి నుంచి కుష్టివాడి వరకు.
2: కానీ కృష్ణుడి కలర్ నాకు ఎంత ఈజీ అవుతుందో కుష్టివాడి కలరు

0: అంత
1: కష్టంగా
0: ఆలోచించి చేయాల్సి వస్తుంది.
1: ఆలోచించేయాల్సి వస్తుంది. కరెక్ట్.
0: ఎందుకంటే అతను ఎలా నటించాలి, రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, వానికి ఏం పెడితే బ్లడ్ వచ్చినట్టు, సీమ్ వచ్చినట్టు, ఆ సీమ్ ఏ కలర్ లో ఉంటది అది కంపల్సరీ మనం గమనించాలి,
1: డీటెయిల్డ్ గా ప్రాజెక్ట్ కు వర్క్ చేయాల్సి
0: వర్క్
1: ఉంటుంది.
0: చేయాలి. అప్పుడే మనకు, అప్పుడు కూడా నా ఉద్దేశం అయితే పూర్తిగా వచ్చిందని మాత్రం అనుకోవద్దు.
1: రైట్. పరమేశ్వర్ గారు, మీరు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న కర్ణాటకలో జరిగే కొన్ని ఉత్సవాలకి, జాతీయ స్థాయిలో జరుగుతున్న తమిళనాడులో జరిగే కొన్ని ఉత్సవాలకి, జాతీయ స్థాయిలో జరుగుతున్న ఢిల్లీ, చాలా ఉత్సవాలకు మీరు పార్టిసిపేట్ చేస్తారు అని తెలుసు. ఏంటి అసలు ఆహ్వానాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కొత్త కళాకారులే కావచ్చు, కొత్త వాళ్ళకే రావాలి కావచ్చు, ఎలా ఉంటాయి అసలు ఏంటి?
0: నాకు కొత్త కళాకారులు అంటే, తమిళనాడు తంజావూరులో భాగవత మేళ అనే ఒక
1: కరెక్ట్
0: సంస్థ ఉంది,
1: కరెక్ట్.
0: వాళ్ళు ఇంటర్నేషనల్గా కొద్దిగా ఫేమస్. వాళ్ళు వాళ్ళే నన్ను చాలాసార్లు ప్యారిస్ కానీ లండన్ కానీ ఇవన్నీ తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది నాకు.
1: ఓ, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్
0: సెప్టెంబర్ 8కు వెళ్తున్నాం. అయితే వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ వేషాలు వేరు.
1: కరెక్ట్.
0: నుంచి తీసుకెళ్లి ఈ మేకప్ చేస్తుంటే ఇట్లా ఉండొద్దు, అలా ఉండాలి, అలా ఉండొద్దు, ఇలా ఉండాలని వాళ్ళు చేయడం జరుగుతుంది. మనం మీసము ఇక్కడ తిప్పుతాము, వాళ్ళు తిప్పరు, స్ట్రేట్ గా పెట్టమంటారు.
1: ఓకే.
0: అంటే దానివల్ల అర్థమైంది ఏంటంటే, అతని ఫేస్ చిన్న ఉంది, తిప్పి పెడితే అక్కడే కనిపిస్తుంది ఫేస్, ఇలా స్ట్రేట్ గా పెడితే ఆ మీసం ఎంత దూరం ఉంటుందో ఆ ఫేస్ కూడా అంత వెడల్పు వచ్చేస్తుంది. దానికని వాళ్ళు చేయమంటారు. అంటే కొత్తదనం అనేది ఏంటంటే, ప్రాంతం ప్రాంతానికి ఒక మేకప్ సపరేట్ ఉంటుంది.
1: కరెక్ట్. జీవన విధానం,
0: జీవన విధానం
1: కరెక్ట్.
0: వాళ్ళకు వాడుకునే విధానం, అసలు ఎక్కడికైనా కానీ అరటికి సంబంధించిన స్కిన్ తీసుకొచ్చి కథకళికి వెళ్తారు.
1: కరెక్ట్. కేరళ వాళ్ళు,
0: కేరళ వాళ్ళు. అదే మనం సినిమా చేయాలంటే దానికి రబ్బర్ తయారు చేసి
1: పెట్టాల్సి
0: ఒక స్కిన్ లాగా చేసి పెట్టవలసి వస్తుంది. అంటే దానికి ఏంటంటే, ఒక గంట సేపట్లో అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇది ఈ గంట ప్రోగ్రామే 6 నెలలు షూటింగ్ చేయాలి.
1: కరెక్ట్.
0: కాబట్టి ఏంటంటే, ఈ ప్రాంతానికి ఆ ప్రాంతం విడిగా ఉంటుంది. నేను గొప్పగా ఫీల్ అయింది ఏంటంటే, భాగవత మేళ వల్ల నన్ను పిలవడమే నాకు గొప్ప విషయం.
1: గ్రేట్ అండి.
0: ఎందుకంటే ఈ అక్కడ చాలా మంది ఉన్నారు మేకప్ ఆర్టిస్ట్.
1: కరెక్ట్. అంతే కదా.
0: కానీ నన్నే ఎందుకు పిలుస్తారు? ఒక కిరీటాలు తయారు చేసిన ఆయన నన్ను అడిగాడు, మీరు ఎందుకు వస్తారు ఇక్కడ మేకప్ చేయడానికి, చాలా మంది ఉన్నారు కదా అంటారు. అది వారిని అడగండి సార్ అని చెప్పాను.
1: గ్రేట్.
0: ఎందుకంటే మనం వాళ్ళకు రాదని చెప్పలేము, వస్తుందని చెప్పలేము, కానీ ప్రతి వ్యక్తిని చేయండి అని చెప్తే మాత్రం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: కరెక్ట్. పరమేశ్వర్ గారు, స్వయం వృత్తిగా అంటే ఈ రంగాన్ని ఎంచుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏముంటాయి? ఇప్పుడు పర్టికులర్గా ఈ రంగంలో, మేకప్ రంగంలో వచ్చే వాళ్ళు బ్రతకడానికి, మేకప్ చేసుకొని బ్రతకాలంటే సినిమా, టీవీ, ఈ మాధ్యమాలైనా ఇంకెక్కడైనా అవకాశాలు ఉంటాయా?
0: మేకప్ నేర్చుకుంటే ఒక సినిమా, టీవీ, నాటకమే కాదు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మేకప్ చేసుకుంటారు.
1: కరెక్ట్.
0: ఒక అమ్మాయి 13 ఏళ్లకు చీర కట్టి
1: ఫంక్షన్ లో కూడా చేయొచ్చు. ఇంకా
0: దానికి అష్టలక్ష్మి అని చేస్తారు వాళ్ళు. అంటే మన కోమటోళ్ళు యొక్క 9 వేషాలు వేసి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అవి చేసుకోవచ్చు. తర్వాత ఊర్లలో చిన్న చిన్న బర్త్డేలకు కూడా కొందరు వేషాలు వేపించి ఇంట్లో కూడా కృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు, అంటే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కూడా
1: మేకప్ అనేది పర్టికులర్ గా చేయించు,
0: గటోజ్ గజోజ్ చేయించేసి ఇవాళ భోజనం
1: కరెక్ట్ తిప్పుతూ ఉన్నారు,
0: తిప్పుతూ ఉన్నారు. అంటే ఒక దేవుడి క్యారెక్టర్స్, అమ్మవారి క్యారెక్టర్స్ లేకపోతే పెళ్లిళ్ళు జరగట్లేదు, ఫంక్షన్లు జరగట్లేదు. ఒక సినిమానే చేసుకోవాలి, దానిమీదనే బ్రతకాలని ఏం లేదు. మేకప్ వచ్చిన వ్యక్తి అన్నిటికీ మోల్డ్ అయి ఉండాలి.
1: కరెక్ట్.
0: అప్పుడు నేను సినిమానే చేస్తానంటే సినిమా 6 నెలలు ఉండదు. ఏం చేస్తావు? కారు తీయకపోతే కడుపు ఎండుతుంది.
1: కరెక్ట్.
0: కాబట్టి కంపల్సరీ అన్ని చేసేలాగా ముందు ఉంటేనే అతనికి బ్రతుకు తీరు ఉంటుంది, ఆదాయము వస్తుంది.
1: ఓకే.
0: స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.
1: కరెక్ట్. ఇది గొప్ప విషయం. స్కూల్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్
0: ఎలా ఉండే, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్సే ఉండేది. ఒకప్పుడు బాబురావు దగ్గర నేను పనిచేసేటప్పుడు 3-4 స్కూల్స్, 3-4 మాస్టర్లే ఉండేవారు. ఇప్పుడు సందుకో స్కూల్ అయింది, సందుకో డ్రెస్ కంపెనీ అయింది, ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటారు. సీజన్
1: అవకాశాలు ఉంటున్నాయి.
0: ప్రతి ఒక పనికి సీజన్ ఉంటుంది. అన్ని 24 అవర్స్ నడవు.
1: కరెక్ట్.
0: 6 నెలలు నడవు. అట్లాగనే మేకప్ రంగం కూడా జూన్ జూలై ఆగస్టు 3 నెలలు

0: కానీ స్కూల్స్ వల్ల చాలా మంది
1: బిజీ అయిపోతున్నారు.
0: బిజీ అయ్యారు, అసలు దొరకరు మేకప్ ఆర్టిస్టులు. శనివారం ఆదివారం అసలు దొరకరు, ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో 1000 మంది, 600 మంది, 500 మంది ఈ మేకప్ చేస్తే అదే డబ్బు, అంటే పెట్టుబడి ఒక రకంగా ఉంటుంది, 10 ప్రోగ్రామ్స్ చేస్తే వచ్చేస్తాయి. కానీ ప్రతి దాంట్లో కూడా
1: రాబడి కూడా అలాగే
0: ఉంటుంది, రాబడి కూడా ఉంటుంది. క్రమశిక్షణ సిస్టమేటిక్ మెయింటైన్ చేస్తే ఎవరైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
1: మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం పరమేశ్వరి గారితో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గెస్ట్ షోలో మనం బాపనపల్లి పరమేశ్వర్ గారు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, వారితో మాట్లాడుకుంటున్నాం. చెప్పండి పరమేశ్వర్ గారు, మీకు అత్యంత ప్రోత్సాహకం, అత్యంత విలువైన సందేశం, అత్యంత విలువైన మాటలు ఎక్కడ విన్నారు? అసలు మేకప్ రంగంలో ఎవరు చెప్పారు? ఏంటి చాలా బాగా మేకప్ వేసావు, అసలు నిజంగా నాకు మాటలు రావట్లేదనో, లేకపోతే మీరు వెంకటేశ్వర స్వామినో రామున్నో కృష్ణున్నో ఎవరినో వేసిన తర్వాత మీకు వచ్చిన ఒక మంచి పేరు మాట ఏంటి?
2: నేను కేశరావు గారి దగ్గర చేస్తున్నప్పుడు త్యాగరాయ గానసభ, నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారు అని భీముడు వేసేవారు. చాలా పెద్ద ఆయన, ఆయన అప్పటికే మెల్లిగా నడుచుకుంటూ వచ్చేవారు, కానీ భీముడు వేస్తే అద్భుతంగా ఉండేది. నేను పని చేస్తుంటే అతను ఒక 4-5 సార్లు చూసి, పరమేశ్వర్ నేను ఈరోజు నీకు చెప్తున్నాను, నువ్వు చాలా గొప్పవాడి అవుతావు, నీవు పని దగ్గర ఎప్పుడు కూడా ఇది తర్వాత చేస్తా అనే సిస్టమ్ లేకుండా ఏది అంటే ఏమంటారంటే ఈరోజు ఇప్పుడే చేయాలి, రేపటిది ఈరోజు చేయాలి అనే సిస్టంలో చేస్తావు కాబట్టి నువ్వు మంచి మేకప్ ఆర్టిస్ట్ అవుతావయ్యా అని మెచ్చుకున్న వ్యక్తి ఫస్ట్ వ్యక్తి ఆయన.
1: రైట్, మీరు అంటే ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నాటకాలు వేసేవాళ్ళు అనేది అట్లా, ఏంటి మీ అనుభవాలు ఏంటి అసెంబ్లీతో?
2: అసెంబ్లీతో అంటే మన అప్పుడు కల్చర్ ఈవెంట్ చేసేవాళ్ళు,
1: కల్చరల్ ఈవెంట్
2: అంటే అసెంబ్లీ అయిపోగానే టైగర్ నరేంద్ర గారు కానీ, ఈయన శ్రీపాదరావు గారు కానీ,
1: ఓకే,
2: తర్వాత పెద్దిరెడ్డి గారు, తమ్మినేని సీతారాం గారు, నన్నపనేని రాజకుమార్, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేసి నన్ను కాస్ట్యూమ్స్ గా పిలిచేవారు, వాళ్ళందరికి చేసేవాని. శ్రీపాదరావు గారు కృష్ణదేవరాయలు వేషం వేశారు, తమ్మినేని సీతారాం అప్పుడు పృథ్వీ వెంకటేశ్వరం అని ఆర్మిస్ట్, తమ్మినేని సీతారాం గారు కృష్ణుడు వేసిన తర్వాత నన్ను చాలా మెచ్చుకున్నారు. ఆయన పిలిచి ఇంటికి, ఆఫీస్కి పిలిచి కూడా నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈయన కృష్ణుడిగా ఉన్నాడు, మా మామలాగా ఎన్టీఆర్ లాగా ఉన్నావా అని చెప్పి చంద్రబాబు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడంట ఆయన.
1: శుభం
2: అట్లా నన్ను అంటే అంత పెద్దవాళ్ళు, ఒక మినిస్టర్ లెవెల్ ఉన్న వాళ్ళు, నువ్వు అద్భుతంగా చేసావు మేకప్ ఆర్టిస్ట్, నాకు సంతోషము అని చెప్పి నాకు ఓ లోన్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేశాడు. అంటే కాస్ట్ అది కాలేదు కానీ ప్రయత్నం జరిగింది.
1: పరమేశ్వర్ గారు ఇప్పటి వరకు ఒక 5-6 వేల వేదికలకు పనిచేసి ఉంటారా?
2: ఐదు ఆరు వేలకు చేశాను.
1: చేసే ఉంటారు
2: ఎందుకంటే ఒకప్పుడు నెలకు 31-32 ప్రోగ్రాములు చేశాం. ఎలా చేశారు?
1: ఒక నెలలోనే
2: ఎలా చేశారంటారు? ఒక్కొక్క రోజు 2-3 ప్రోగ్రాం కూడా చేసేవాళ్ళం. ఈ రోజు ఇక్కడ మేకప్ చేసి మళ్ళా నైట్ 9 గంటలకు సామాన్ చదువుకొని నిజామాబాద్ పోయిన రోజులు ఉన్నాయి, ఆదిలాబాద్ వెళ్ళిన రోజులు ఉన్నాయి, మద్రాసు వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కార్యక్రమం. లాస్ట్కు శ్రీ లక్ష్మి గారు అని కనకాల దేవదాస్ గారి అమ్మాయి, కంటి మీద 2 రకాల షేడ్స్ ఇచ్చాను నేను ఒక సీరియల్ లో ఇస్తే, ఒక కంటి మీద ఇన్ని చేయొచ్చా అనే ఆశ్చర్యపోయిన కూడా రోజులు ఉన్నాయి. కాబట్టి అద్భుతంగా జరిగినాయి, చాలా మంది నన్ను మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు, బాగా పనిచేస్తామని ఉన్నారు, నేను కూడా ఇతరులు కూడా బాగా చెప్పడం జరిగింది.
1: దూరదర్శన్తో అనుభవాలు
2: ప్రతి నాటకం నేను దూరదర్శన్ లో చేసేవాడిని.
1: ఎన్ని చేసి ఉంటారు ఒక దూరదర్శన్? 100-200 చేసి
2: ఉంటారు. 250 చేశాం.
1: 250 నాటకాలు దూరదర్శన్.
2: శేఖర్ బాబు గారు ఎవరో ఉన్నారు పెద్ద వాళ్ళు, అసలు చాలా నాటకాలు చేసేవాళ్ళు. తర్వాత సైట్ లో కూడా నేను డైలీ బేసిస్ గా పనిచేశాను.
1: ఎస్ఐటిలో
2: డైలీ బేసిస్ గా పనిచేశాను. మేకప్ గాంధీ మేకప్ అంటే ముందు అతను విలువండి అని నన్ను పిలిపించి చేసేవాళ్ళు. ఇప్పుడు అమరేందర్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నా గానీ ఆ గెటప్ లో విష్ణుకిషోర్ వాళ్ళు చిన్న సీరియల్ తెస్తే చేసేవాడిని. అదంతా కూడా

0: అన్నిట్లో చేయడం జరిగింది. దూరదర్శన్ కానీ, ఈటీవీలో కానీ, జెమిని ఛానల్లో కూడా
1: చాలా ఛానల్స్
0: చాలా
1: పనిచేశారు.
0: ఛానల్ ప్రారంభించాం.
1: థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. నిజంగా మీ మాటలు అంటే మీ మీ కష్టమే కావచ్చు, మీరు తీసుకొచ్చిన శిష్యులే కావచ్చు, మీరు చేసిన పనులే కావచ్చు, అది జాతీయ స్థాయి వరకు కావచ్చు, ప్రపంచ స్థాయి వరకు ఎన్నో నాటకాలు, ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియళ్ళు, ఎన్నో పద్య నాటకాలు అన్నిటికి పనిచేసిన మీకు మరిన్ని మరిన్ని గుర్తింపు అవార్డులుగా రావాలని, మీకు మంచి గుర్తింపు రావాలని, కీర్తి ప్రతిష్టలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఆల్ ఇండియా రేడియో.
0: నమస్కారం. ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది సో పరమేశ్వర్ గారి గురించి చెప్పుకుంటూ వస్తే దాదాపుగా 5,000 వేదికలకు పైగా నాటకాలకు పనిచేశారట. ఎంత గొప్ప విషయం కదా. వింటూనే ఉండండి, ఇది ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రెయిన్బో స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 9:57. మరి ఈరోజు షోకి సెలవు చెప్పేస్తున్నాడు దీని బాంధవ. వింటూనే ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ బలం యువతలోని నైపుణ్యాలేనని, దానివల్లనే హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. సామాజిక బహిష్కరణలపై నిజామాబాద్లోని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ బృందానికి బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలకగా, గ్రామాభివృద్ది కమిటీలపై అరాచకాలపై బాధితులు, ప్రజా సంఘాల నాయకులు లిఖితపూర్వకంగా మౌఖికంగా కమిషన్కు వివరించి విజ్ఞాపనలు అందించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలియజేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించినటువంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరిట చలో లోక్ భవన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ నుండి

లోక్ భవన్ వరకు జరిగే ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమిరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో రొమేనియాకు చెందిన ఎడ్వర్డ్ అయోనెస్కు బెర్నాడెట్ జోడీపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిక్స్డ్ డబుల్స్ జోడీగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రెయిన్బో రిథమ్స్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాప్స్ కలర్స్ టు యువర్ లైఫ్. ఐఎమ్ యువర్ హోస్ట్ ఆర్జే రవలీ అండ్ ఫర్ ద నెక్స్ట్ వైల్ వీ ఆర్ గోయింగ్ టు లెట్ మ్యూజిక్ డూ వాట్ ఇట్ డస్ బెస్ట్, యు నో, లిఫ్టింగ్ అప్ ద మూడ్, బ్రింగ్ బ్యాక్ సమ్ మెమరీస్, మేక్ అ స్మైల్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ మేక్ అస్ లుక్ అట్ అ ఫెమిలియర్ ఫీలింగ్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వే. And we have some amazing, fantastic international sounds lined up for you, from BTS and Charlie Puth to Coldplay, One Direction, Taylor Swift and more. So turn it up and stay with me and let the rhythms take over. So we will be starting the Rainbow Rhythms with a fresh burst of energy from BTS, Body to Body. Well, this track brings that unmistakable BTS ability to turn into a pop song, into something that feels made for movement. You know, this song is sleek, rhythmic and very performance driven, and there's something interesting about BTS as a global music phenomena. Their appeal has never been limited to one language or one country. The music has built a worldwide audience emotionally, you know, through a combination of performance, personality, choreography and songs that connected everyone around the world emotionally as well. So Body to Body give us a perfect opening mood, which is confident, energetic and ready to move. So where are you right now? Either driving, working, relaxing or just getting to your day, let's get those Rainbow Rhythms started. So stay tuned to Akashwani from Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: 101.9.
1: వెల్కమ్ బ్యాక్. ఆప్ సున్ రే హే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ హమ్ బాత్ కర్ రే హే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కే బారే మే. తో దోస్తో, జితనా నో ఎయిర్ ఫోర్స్ మే కామ్ కర్నే వాలే లోగ్ జో హే ఉన్కే లియే సెకండ్స్ కాఫీ మాయనే రఖతే హే, ఔర్ ఇసిలియే వహాన్ పే నో ట్రేనింగ్ మే స్పెషలీ డిసిప్లిన్ ఔర్ ప్రిసిషన్ కా కాఫీ అహమియత్ వహాన్ ఇంపార్టెన్స్ దీ జాతీ హే, ఔర్ షాయద్ నో హమారీ ఎవ్రీ డే లైఫ్ మే బీ హమ్ కుచ్ జో హే ఎయిర్ ఫోర్స్ సే సీఖ సకతే హే కి కేసే హమే అప్ని లైఫ్ మే డిసిప్లిన్ కో హమ్ ఇన్కల్కేట్ కర్ సకతే హే, యా కేసే అప్ని రెస్పాన్సిబిలిటీ కో ఆనెస్ట్లీ నిభా సకతే హే. ఔర్ ఆజ్ కా ఏక్ దిన్ సిర్ఫ్ సల్యూట్ హమ్ యూనిఫార్మ్ పహనే హుయే పర్సనల్ కో హీ నహీ బల్కి ఉన్కే ఫ్యామిలీస్ కో భీ కర్తే హే, క్యూంకి జబ్ ఏక్ వారియర్ డ్యూటీ పర్ జాతా హే తో ఘర్ పర్ కోయి ఇస్కా ఇంతజార్ కర్తే హోతే హే, ఉన్కా పరివార్ ఉన్కే లియే ఇంతజార్ కర్తే హుయే రహతే హే, ఔర్ హర్ ఉన్కే లియే ఏక్ టేక్ ఆఫ్ కే సాథ్ ఏక్ ప్రేయర్ హోతీ హై ఆఫ్ సేయింగ్ కమ్ బ్యాక్ సేఫ్. తో యే ఇమోషన్స్ హమ్ అక్సర్ స్క్రీన్ పర్ నహీ దేఖతే హై, లేకిన్ హర్ యూనిఫార్మ్ కే పీచే ఏక్ ఫ్యామిలీ హోతీ హై, ఏక్ కహానీ హోతీ హై, ఔర్ ఏక్ సాక్రిఫైస్ భీ హోతా హై, ఔర్ ఏక్ యే ఏక్ సైలెంట్ స్ట్రెంగ్త్ భీ హోతీ హై. ఔర్ ఆజ్ కే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏక్ మోడర్న్ టెక్నాలజీ డ్రివెన్ ఫోర్స్ హై, రైట్? ఔర్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్, మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, సర్వీలియన్స్, ఎయిర్ డిఫెన్స్, డ్రోన్స్ ఆర్ ఇమర్జింగ్ టెక్నాలజీస్ హై, యే సబ్ ఆజ్ కి బ్యాటల్ ఫీల్డ్ కో బదల్ రహే హై. లేకిన్ టెక్నాలజీ కే బీచ్ మే ఏక్ చీజ్ నహీ బదలీ, వో హై ద హ్యూమన్ స్పిరిట్, వహీ కరేజ్, వహీ కమిట్మెంట్, ఔర్ వహీ డిసిప్లిన్, ఔర్ వహీ దేశ్ కే లియే కుచ్ కర్నే కా జజ్బా. ఔర్ షాయద్ ఇసిలియే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కా మోటో టచ్ ద స్కై విత్ గ్లోరీ, యే సిర్ఫ్ ఏక్ లైన్ నహీ లగతా హై, యే ఏక్ ఆస్పిరేషన్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: రెయిన్బో 101.9. वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9 और मैं हूं आपके साथ आरजी रफली ऑन एफएम रेनबो 101.9. सो स्टूडियो क्लॉक में वक्त हुआ है 12:11. तो अब हमारे सेगमेंट की बारी है यादों की बारात. तो आज हम किसे या किसकी वर्क को सेलिब्रेट करेंगे इसके बारे में मैं आपसे बताऊंगी, बट एक छोटे से अंतराल के बाद. सो स्टे ट्यून्ड विद मी.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్. ఆప్ సున్ రే హే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రఫలి. తో ఆజ్ కి యాదో కి బారాత్ మే హమ్ బాత్ కర్ రహే హై యాక్టర్ రాజ్ కుమార్ కి. వెల్, జిన్కి డిస్టింక్ట్ డైలాగ్ డెలివరీ యా ఉన్కీ బారిటోన్ వాయిస్ ఉన్కా ఎక్ ఖాస్ రాయల్ స్కిన్ పర్సనాలిటీ కే లియే ఉన్హే జో హై యాద్ కియా జాతా హై. లేకిన్ రాజ్ కుమార్ బన్నే సే పహలే వో థే కుల్భూషణ్ పండిత్. 8 October 1926 కో వో లోరాలాయ్, జో ఉస్ వక్త్ బ్రిటిష్ ఇండియా కే ప్రావిన్స్ కా హిస్సా థా, ఉస్ దిన్ కుల్భూషణ్ పండిత్ కా జన్మ హువా థా. ఔర్ ఫిర్ 1940s కే ఆఖిర్ మే వో

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 p.m. ఎవ్రీ డే ఆన్ ఎఫ్

0: FM Rainbow 101.9.
1: మహిళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం స్టూడియో క్లాక్ సమయం 2 గంటల అయింది. మరి మన జర్నీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత రెయిన్బో మ్యాట్ని కూడా మీకోసం రెడీగా ఉంది. తర్వాత సందేశ్ టు సోల్జర్స్, తాజా ట్యూన్స్ ఇవన్నీ కూడా కలబలుకొని 2 to 6 వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆర్జే వెంకీ రెడీగా ఉన్నాడు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు అయితే జర్నీ హైదరాబాద్లో ఒక అద్భుతమైనటువంటి డిష్ మీకోసం తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి అదంటారా? సో అసలు ఆ పేరు చెప్తేనే అట్లా నోట్లో నీళ్లు ఇట్లొస్తుంటాయి అనమాట కదా. సో అదేనండి, మటన్తో కానీ చికెన్తో కానీ కీమాతో కానీ చేసేటువంటి ఐటమ్ అది. సే ఏంటి అలా ఉరిస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఏలే చెప్పేస్తున్నా, మీట్ బాల్స్. ఓకే, సో మీట్ బాల్స్ అంటే తెలుసు కదా, దాన్ని మటన్ కోఫ్తా అని కూడా అంటారు. ఇక ముద్దుగా మన తెలంగాణ స్టైల్లో అయితే ముట్టీలు అని చెప్పేసి అంటుంటారు కదా. సో దాని గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నా. సో అసలు ఇట్లా తయారవుతుంది, ఏడికెళ్ళి వచ్చింది అది, ఏమేమి చేస్తారు, సో ఎంత టేస్టీగా ఉంటుంది, దాని ఫ్లేవర్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. వింటూ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం, ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు.
1: ఎంతంటే మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
2: ఓ ఇంకా

దేవిశ్రీ ప్రసాద్ పాడినటువంటి సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇందాక విన్నారు. ఆరియా 2 మూవీ నుంచి ఇందాక సూపర్ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా మటన్ కోఫ్తా గురించి. రైట్, సో మరి నాన్ వెజ్ ప్రియుల హృదయాలను గెలుచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పెషల్ డిష్ అండి ఇది. అదే మటన్ కోఫ్తా లేదా మటన్ మీట్ బాల్స్. మటన్ బాగా మిక్స్ చేసి అందులో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా మసాలాలు అన్నీ కలిపి చిన్న చిన్న ఉండల్లా తయారు చేస్తారనమాట. ఆ ఉండలనే మనం కోఫ్తాలు లేదా మీట్ బాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. వీటిని ఫ్రై చేసి గ్రేవీలో వేస్తే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం బ్రదర్ కదా. మొఘల్స్ వంటకాల నుంచి మన భారతీయ కిచెన్ వరకు వచ్చినటువంటి ఈ వంటకం ఇప్పుడైతే హైదరాబాద్లోనూ చాలా ఫేమస్. సో బిర్యానీతో, రుమాలీ రోటీతో, నాన్తో, ఇంకా చపాతీతో కూడా సూపర్గా సెట్ అవుతుంది. కోఫ్తా కట్ చేసి తింటే లోపల జ్యూసీ మటన్, బయట మసాలా ఫ్లేవర్, ఆహా, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. అందుకే ఫుడ్ లవర్స్ మెనూలో మటన్ కోఫ్తా ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకుందనే చెప్పాలి. సో అలాంటి మటన్ కోఫ్తా, మటన్ బాల్స్, అదే మీట్ బాల్స్, ముట్టీల గురించి ఈరోజు నేను చెప్తూ ఉంటా. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే శుభ సాంగ్ విందాం. రంజిత్ పాడినటువంటి ఈ శుభ సాంగ్ దేశముద్ర మూవీ నుంచి ఎఫ్ఎం 101.9 పై జస్నీ హైదరాబాద్ వింటున్నారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నట్లు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. నరసింహనాయుడు సినిమా నుంచి సుహరి ట్రాక్ అయితే ఇందాక విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 పై జస్ని హైదరాబాద్ వింటున్నారు. మరి మనం మాట్లాడుతున్నాం మటన్ కోఫ్తా గురించి. మన ప్లేట్లో ఉన్నటువంటి మటన్ కోఫ్తా వెనుకున్న చరిత్ర గురించి మాట్లాడుకుంటే, కోఫ్తా అనేటువంటి పదమైతే పర్షియన్ భాష నుంచి వచ్చిందండి. దాని అర్థం మాంసాన్ని మెత్తగా చేసి తయారు చేసేటువంటి వంటకం అన్నమాట. పర్షియా నుంచి మధ్య ఆసియా, అక్కడి నుంచి మొఘల్ సామ్రాజ్యం ద్వారా భారతదేశానికి వంటకం చేరింది. రాజులు నవాబుల విందుల్లో కోఫ్తా ఒక స్పెషల్ ప్లేస్ అన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ నిజాం కాలంలో అయితే రాజభవనాల వంటగదుల్లో కోఫ్తా కర్రీ

ఎంతో ప్రాచుర్యం పొందాయి. అప్పట్లో ఒక ప్రత్యేక మసాలాలు, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్తో కోఫ్తాలు తయారు చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలోని ఎన్నో రెస్టారెంట్స్లో ఈ సంప్రదాయం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. కాలం మారినా రుచి మాత్రం అస్సలు మారలేదు. అందుకే ఈ మటన్ కోఫ్తా కేవలం వంటకం కాదు, ఒక గొప్ప ఫుడ్ హెరిటేజ్ అని కూడా చెప్పొచ్చు. రైట్, సో ఇంకా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మటన్ కోఫ్తా గురించి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడైతే శంకర్ మహాదేవన్ పాడినటువంటి సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది ఇడియట్ సినిమాలోంచి.

సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో మీరున్నారు. రైట్, జస్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం మటన్ కోఫ్తా అండ్ మీట్ బాల్స్, మొట్టీల గురించి. ఎప్పుడైనా మటన్ కోఫ్తా ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించరా? అయితే వినండి, ముందుగా మంచి క్వాలిటీ మటన్ను మిన్స్ చేస్తారు. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసి బాగా కలుపుతారండి. సో అలా కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని తర్వాత చిన్న చిన్న బాల్స్గా తయారు చేస్తారనమాట. ఈ బాల్స్ను కొందరు నేరుగా డైరెక్ట్గా గ్రేవీలో వేసేస్తారు, మరికొందరైతే ముందుగా డీప్ ఫ్రై చేస్తారు. ఇక ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా, కాజు, పెరుగు మసాలాలతో రిచ్ గ్రేవీ తయారు చేసి అందులో కోఫ్తాలను కలుపుతారనమాట. కొంతసేపు మగ్గిన తర్వాత గ్రేవీలోని రుచి మొత్తం కోఫ్తాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే అస్సలైన మజా మొదలవుతుంది. వేడివేడి నాన్ లేదా రుమాలి రోటీతో సర్వ్ చేస్తే అబ్బబ్బా, ఆ ప్లేట్ ఖాళీ కావడానికి ఎక్కువ సమయం పట్టదంతే కదా. సో అంత అద్భుతంగా ఉంటుంది మటన్ కోఫ్తా. రైట్, సో వీలైతే మీరు ట్రై చేయండి. ఎప్పుడైతే శుభం సాంగ్ విందాం, దేవిశ్రీ ప్రసాద్ మాల్గడి శుభ పాడినటువంటి ఈ శుభం సాంగ్ తులసి సినిమా నుంచి మీ అందరికోసం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి సూపర్ హిట్ ట్రాక్ అయితే విన్నారు. వింటూనే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. బాబా బాబు మధ్య సినిమా నుంచి ఇందాక రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు. రైట్, మనం ఉన్నాం జస్నీ హైదరాబాద్ లో మటన్ కోఫ్తా గురించి, ముట్టిల గురించి మాట్లాడుతున్నాం. రైట్, సో మరి మన నగరానికి మటన్ కోఫ్తా కూడా చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చండి. హైదరాబాద్ స్టైల్ కోఫ్తాలో మసాలాల బ్యాలెన్స్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, కాజు పేస్ట్, కొన్నిసార్లు అయితే వీటన్నిటితో పాటు కొబ్బరి పాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే గ్రేవీ చాలా రిచ్గా ఉంటుంది. పాత బస్తీ నుంచి హైదరాబాద్ అంటే బంజారా హిల్స్ వరకు కూడా ఎన్నో రెస్టారెంట్లలో కూడా ఈ మటన్ కోఫ్తా అభిమానులు కనిపిస్తూనే ఉంటారు. ఫ్యామిలీ డిన్నర్స్, ఫెస్టివల్స్, స్పెషల్ అకేషన్స్లో అయితే ఈ డిష్ అయితే తప్పకుండా ఉండాల్సిందే. ఇప్పుడు అయితే చీజ్ కోఫ్తా అని, మలై కోఫ్తా అని స్టైల్ మటన్ వేరియంట్స్ కూడా వచ్చేసాయి. కానీ క్లాసిక్ హైదరాబాద్ మటన్ కోఫ్తా రుచికి మాత్రం వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే ఉందని చెప్పాలి. సో అంత అద్భుతమైనటువంటి సూపర్ డిష్

ఇది మటన్ కోఫ్తా, రైట్? ఇంకా ఇన్ఫర్మేషన్ విందాం. మటన్ కోఫ్తాలో ఉన్నటువంటి ఆరోగ్యకారకాలైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి దాని గురించి నేను చెప్తా. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. సాగర్ పాడినటువంటి రారండోయ్ వేడుక చూద్దాం మూవీలోంచి ఈ శుభ సాంగ్.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఆర్జే వెంకీతో మీరున్నారు. జస్ట్ హైదరాబాద్ లో మటన్ కోఫ్తా గురించి మాట్లాడుతున్నాం. అయితే మటన్ కోఫ్తా రుచితో పాటుగా దీంట్లో పోషక విలువల గురించి కూడా చాలా చాలా తెలుసుకోవాల్సిందే. మటన్ లో అయితే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కండరాల ఎదుగుదలకు అయితే సహాయపడుతుంది. అలాగే ఐరన్, జింక్, విటమిన్ B12 లాంటి పోషకాలు కూడా అందుతాయండి. కోఫ్తాలో లభించేటువంటి అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా మన డైజెషన్కి చాలా సహాయపడతాయన్నమాట. శక్తిని అందించేటువంటి ఒక మంచి ఫుడ్గా ఇది అందరూ పరిగణించబడుతుంది. అయితే

మితంగా తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ నూనెతో చేసినటువంటి వాటికంటే కూడా మనం ఇంట్లో తక్కువ నూనెతో తయారు చేసినటువంటి కోఫ్తాలు ఆరోగ్యానికి చాలా మంచివట. కాబట్టి ఫ్రెండ్స్, రుచి, సంప్రదాయం, పోషక విలువలు అన్నీ కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వంటకం ఈ మటన్ కోఫ్తా. అదేనండి మీట్ బాల్స్, ముట్టీలు. అవకాశం దొరికితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అవకాశం చేసుకుని మరీ ట్రై చేయండి. రైట్, ఇదే

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక ప్రధాన ప్రయత్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటర్లను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి డూ ఆర్ డై పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు టాప్ ఇండియా కూటమి నేతలతో కలిసి సమావేశమవ్వాలని భారత రాష్టపతి ద్రౌపది ముర్మును కోరినట్లు ఆయన తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతోపాటు 2023 నియామక చట్టంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని ప్రశ్నించారు. తెలంగాణ బలం యువతలోని నైపుణ్యాలేనని, దానివల్ల హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలిపారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమోరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో పాటు ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు అయితే ఉన్నాం ఒక రెయిన్బో మ్యాట్నీ షోలో. సో రెయిన్బో మ్యాట్నీ షోలో ఈరోజు స్పెషల్ మూవీ ఏంటి, దేని గురించి వెంకీ ఈరోజు చెప్తున్నాడు మన కోసం అనుకుంటున్నారా? ఒక చిన్న జీవి అండి, అసలు లెక్క పెట్టలేనటువంటి జీవిని కాస్త ఒక పెద్ద హీరోగా మలిచి అద్భుతమైనటువంటి ఒక మూవీని తీశారు ఎస్ఎస్ రాజమౌళి గారు కదా. సో మరి అదేంటో మీ అందరికీ గుర్తుంటుందే ఉంటుంది కదా కదా సూపర్బ్. మరి అలాంటి అద్భుతమైనటువంటి స్టోరీ గురించి, అసలు అది ఏ రకంగా తీశారు, ఆ స్టోరీ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయింది, అందులో ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ మన కోసం వచ్చాయి అనేటువంటి అంశాలు అన్నింటి గురించి ఈరోజు నేను మీకు పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను రెయిన్బో మ్యాట్నీ షోలో. సో ఈగా సినిమా గురించి ఈరోజు అయితే మనం మన ప్రోగ్రాంలో ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. రైట్, సో ఒక చిన్న జీవి అంటామా ఏమంటాము మరి మీ ఇష్టం. సో అలాంటి దాన్ని ఒక అద్భుతంగా తెర మీద రియాలిటీగా చూపించి ఒక హీరోగా చేసినటువంటి తీరైతే రియలీ ప్రేక్షకుల ప్రశంసలు అయితే అందుకుంది. సో అలాంటి మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మన రెయిన్బో మ్యాట్నీ షోలో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో మీరున్నారు రెయిన్బో మ్యాట్నీ షోలో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఆర్జే వెంకీతో మీరున్నారు. రెయిన్బో మ్యాట్నీ షోలో ఉన్నాం మనం, మాట్లాడుకుంటున్నాం రెయిన్బో మ్యాట్నీ షోలో ఈగ మూవీ గురించి. రైట్, మరి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి ఈగ సినిమా గురించి. సో సినిమా ఇండస్ట్రీలో చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మూవీ ఇది. సో అంటే ఒక ఈగ హీరోగా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనే అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా 2012 విడుదలై భారీ సక్సెస్ని సాధించిందని చెప్పాలి. రైట్, సాధారణంగా హీరో విలన్ పై ప్రతీకారం తీర్చుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, సో తీర్చుకుంటాడు. కానీ ఈ సినిమాలో అయితే హీరో చనిపోయి ఈగగా పుడతాడు. సో ఆ తర్వాత జరిగేటువంటి సంఘటనలే ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేశాయని చెప్పాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈగకు కనెక్ట్ అయ్యారు. రాజమౌళి గారి ఊహాశక్తి, కథను చెప్పినటువంటి ఆ తీరు, భావోద్వేగాలను ఒక చిన్న ఈగ ద్వారా చూపించడం రియలీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలి. విడుదలైనటువంటి తర్వాత అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా ఈ చిత్రం ప్రదర్శించబడింది. అందుకే ఫ్రెండ్స్ ఈగ కేవలం సినిమా కాదు, తెలుగు సినిమా సృజనాత్మకతకు ఒక ప్రతీక అని చెప్పొచ్చు. రైట్, వింటున్నది ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఈగ సినిమా గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా నేను మీకోసం చెప్తూ ఉంటా. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే తొలి ప్రేమ సినిమాలోంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడేటువంటి ఈ పాట

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఆర్జే వెంకీతో మీరున్నారు. రైట్, రెయిన్బో మ్యాట్ని షోలో మనమున్నాం. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు అయితే ఈగా మూవీ గురించి, రైట్? సో మరి ఈగా మూవీ అసలు ఒక అద్భుతమని చెప్పాలి కదా. సో మామూలుగా ఒక చిన్న జీవి ఎంత అద్భుతంగా చేయగలదా అనేటువంటి దానికి మెప్పించారు, అలా తీర్చిదిద్దారు ఎస్ఎస్ రాజమౌళి. సార్, రాజమౌళి మ్యాజిక్ అనేటువంటిది, ఈగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ కథ ఆలోచన చాలా సంవత్సరాల క్రితమే వచ్చిందట. ఒక ఈగ మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటే ఎట్లుంటది అనేటువంటి కాన్సెప్ట్ ను రాజమౌళి గారు అద్భుతంగా తెర

పైకి తీసుకొచ్చారు. కథను రూపొందించడంలో విజయేంద్ర ప్రసాద్ గారి పాత్ర కూడా ఎంతో కీలకమని చెప్పొచ్చు. మరి ఈ కథను రూపొందించడంలో ఉన్నటువంటి ఆ అద్భుతం అనేటువంటిదంతా కూడా స్క్రీన్ మీద మనకు చూపించారు. సో మరి దాదాపు ఒక సంవత్సరం పాటు షూటింగ్ అంతా కూడా జరిగిందండి. నిజంగా ఈగ లేకపోయినా, అంటే రియాలిటీగా ఉన్నటువంటి ఆ జీవి ఈగ లేకపోయినా కూడా నటులు కనిపించని ఈగతో మాట్లాడుతున్నట్టుగా నటించాల్సి వచ్చింది. ముఖ్యంగా సుదీప్ నటనైతే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ సినిమా తీసేటప్పుడు ప్రతి షాట్ ను ముందే కంప్యూటర్లో ప్లాన్ చేసి తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ జోడించడం జరిగిందనమాట. అందుకే ప్రతి సీన్ అంత సహజంగా కనిపించింది. ఒక చిన్న ఈగను హీరోగా నమ్మించాలా చేయటం అనేటువంటిది నిజంగా రాజమౌళి గారి విజన్ కు నిదర్శనమని చెప్పాలి. ఈగ సినిమా తర్వాత భారతీయ సినిమాల్లో విజువల్ ఫ్యాంటసీ చిత్రాలకు ఒక కొత్త దారి ఏర్పడిందని చెప్పొచ్చు. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం ఈగ.

రియల్ అండి, మనం రెయిన్బో మ్యాక్టి షోలో ఉన్నాం, ఆర్జే వెంకితో మీరు ఉన్నారు, రైట్? ఎఫ్ఎం 101.9 పై మాట్లాడుతున్నాం కదా. సో మరి ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథతో పాటు టెక్నికల్ టీం కూడా బలంగా ఉండాలి. ఈగ విషయంలో అది 100% నిజమైంది. ఈ సినిమాకి సంగీతం అందించిన వాళ్ళు ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా సినిమా భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఈగ కనిపించేటువంటి ప్రతి సన్నివేశంలో వచ్చేటువంటి సంగీతం ప్రేక్షకులనైతే థ్రిల్ చేసింది. అలాగే సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ పని అద్భుతం అని చెప్పాలి. ఒక చిన్న ఈగ దృష్టిలో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించడం చాలా కష్టమైనటువంటి పని, కానీ కెమెరా వర్క్ ద్వారా ప్రేక్షకులు నిజంగానే ఈగతో కలిసి ప్రయాణించిన అనుభూతిని పొందారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కట్లు, ప్రతి యాక్షన్ సీన్లోని ఫేసింగ్ కూడా ఆ సినిమాను మరింత ఎంగేజింగ్గా మార్చాయి. అందుకే ఈగ సినిమా కథకు మాత్రమే కాదు టెక్నికల్ ఎక్సలెన్స్కు కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే మాత్రం రియల్లీ అద్భుతం అని చెప్పాలి. సో మరింత ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేషన్ ఈగ సినిమా గురించి నేను చెప్తూ ఉంటా. వింటూ ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రైట్, మీరు ఉంటున్నారు రెయిన్బో మ్యాట్నీ షో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. రైట్, ఆర్జే వెంకీతో మీరున్నారు. మరి మనం మాట్లాడుకుంటున్నా కదా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే, ఈ సినిమాలో అసలు హీరో ఓ కంప్యూటర్తో సృష్టించినటువంటి ఈగ. అయినప్పటికీ ప్రేక్షకులు దానిని నిజమైన పాత్రగా ప్రేమించారు. దానికి కారణం మకుటా విఎఫ్ఎక్స్ టీమ్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని. ఈగ ఎగరడం, కోప్పడడం, ప్రేమించడం, ప్రతీకారం తీర్చుకోవడం, ఆహా, అసలు ప్రతి భావాన్ని కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా చూపించారు. అప్పటి భారతీయ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద సాహసమని చెప్పాలి. అందుకే ఈ సినిమా జాతీయ పురస్కారాల్లో టెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ అవార్డు గెలుచుకుంది. ప్రేక్షకులు థియేటర్లో ఈగ విలన్తో ఫైట్ చేసేటువంటి సన్నివేశాలకైతే అబబో చప్పట్లు కొట్టేశారు. ఒక చిన్న జీవిని హీరోగా స్వీకరించడం అనేది ఈ సినిమాకు దక్కినటువంటి అతిపెద్ద విజయం. ఈగ విడుదల తర్వాత భారతీయ సినిమాల్లో విఎఫ్ఎక్స్ వినియోగంపై ఓ కొత్త చర్చే మొదలైందని చెప్పాలి. ఇంకా ఈగ సినిమాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తూ ఉంటా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్. ఇప్పుడు సాంగ్ విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి స్టూడెంట్ నంబర్ 1 సినిమాలోంచి.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

రైట్, మనం వింటున్నాం రెయిన్బో మ్యాట్నీ షోలో ఉన్నాం. ఎఫ్ఎం 101.9 పై ఆర్జే వెంకీతో మీరున్నారు. రైట్, ఈగా సినిమా గురించి మాట్లాడుతున్నాం. మరి ఈగా విడుదలైనటువంటి వెంటనే విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ప్రేమ రెండింటినీ సంపాదించింది ఈగా సినిమా. దేశ విదేశాల్లో అనేక అవార్డులు గెలుచుకుందండి. ముఖ్యంగా 2 జాతీయ పురస్కారాలు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు, ఎస్ఐఐఎంఏ అవార్డులు సహా ఎన్నో గౌరవాలు అందుకుంది ఈ మూవీ. రాజమౌళి గారికి ఉత్తమ దర్శకుడిగా, కీరవానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా, సెంథిల్ కుమార్ కు ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా చాలా అవార్డులు దక్కాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కూడా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వారు, ఎమోషన్ అయ్యారు, ఒక చిన్న ఈగ గెలవాలని కోరుకున్నారు. అదే ఈ సినిమా గొప్పతనం. తెలుగు సినిమా చరిత్రలో ఈగ ఒక మైలురాయి. కథ, సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్, డైరెక్షన్, నటన ప్రతి అంశంలోనూ కూడా అద్భుతంగా నిలిచినటువంటి ఈ సినిమా తరతరాలకు గుర్తుండిపోయేటువంటి ఒక క్లాసిక్ అని చెప్పాలి. అందుకే ఫ్రెండ్స్, హీరోగా ఈగ యాక్ట్ చేసినా కూడా అంత అద్భుతంగా చేసినటువంటి మూవీ ఇది. సో మరి మనిషి కాకపోయినా కథ గొప్పగా ఉంటే సినిమా చరిత్ర సృష్టిస్తుంది అని నిరూపించిన సినిమా ఈగ. సో అలాంటి అద్భుతమైనటువంటి కళాఖండం మన తెలుగు ఇండస్ట్రీలో రావడం అనేటువంటిది రియల్లీ మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిందే. రైట్, సో ఇదండి ఈరోజు ఈగ సినిమా గురించి రెయిన్బో మ్యాట్నీ షోలో. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ విందాం. హరిహరన్ కౌశల్య పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147 కోట్ల

పట్ల 99 లక్షల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక ప్రధాన ప్రయత్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటర్లను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి డూ ఆర్ డై పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు టాప్ ఇండియా కూటమి నేతలతో కలిసి సమావేశమవ్వాలని భారత రాష్టపతి ద్రౌపది ముర్మును కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతోపాటు 2023 నియామక చట్టంపైన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎస్వి సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుబట్టడం సరికాదన్నారు. తెలంగాణ బలం యువతలోని నైపుణ్యాలేనని, దానివల్లే హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లలో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలిపారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సీపీసీబీ ఆమోదించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లోకి రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చెలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు.

ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక ప్రధాన యత్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాంకేతికత అనేది సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఓటర్లను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి డూ ఆర్ డై పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాల్సిందిగా రాష్టపతి ద్రౌపది ముర్మును కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో పాటు 2023 నియామక చట్టంపైన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుబట్టడం సరికాదన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపెచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 5:04 దాటి 5 సెకండ్ అయింది. ఇప్పుడు వినండి తాజా ట్యూన్స్. ముందుగా మోహిత్ చౌహాన్ పాడినటువంటి పెద్ద సినిమా నుంచి ఈ సూపర్ ట్రాక్ మీ అందరి కోసం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్ సమయం 5:22 దాటి 20 సెకండ్లు అయింది. మరి మనం ఉన్నాం తాజా ట్యూన్స్ వింటున్నాం. ఇప్పుడు వినండి హెషమ్ అబ్దుల్ వహాబ్ సాదిక కేఆర్ పాడినటువంటి సూపర్ సాంగ్ ఇరుముడి సినిమాలోంచి ఈ సూపర్ పాట ఇప్పుడు మీ అందరి కోసం వస్తుంది. మరి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఇందాక పాట విన్నారు. కొండవీటి దొంగ సినిమాలోంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చినటువంటి పాట. అది వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి చిన్మయి శ్రీపాద పుణ్యా సిల్వ పాడినటువంటి సూపర్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, మా ఇంటి బంగారం సినిమాలోంచి. రెహమాన్ లిరిక్స్ అందించారు, మరి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్. ఆర్జే వెంకీతో మీరున్నారు, తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30

నిమిషాల వరకు. హెచ్ఎండిఏ గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ లో సమయం 5:45 కావస్తోంది. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతిలో వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరువేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి ఫస్ట్. దానికి సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టే. ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
0: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
1: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేసి ఇనిషియేట్ చేయాలన్నది లేదని బ్యాంక్ అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పవరు. అయితే బ్యాంకులో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిప్షన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలన్నా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్ళకు ఇచ్చిర పవర్, మొత్తానికి సర్ఫేసీ పవరే వాళ్ళ చేతుల ద్వారానే చేయాలనేది చెప్పినారు.
0: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇంకా రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిప్షన్ ఉపయోగించి సర్ఫేసీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
1: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్ని రాస్తారు, పలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్ ఇంత డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో పలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్, సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది, ఏవే మూవబుల్స్ కానివ్వండి ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికి ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏమి ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
0: మీరు అన్నట్టు డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
1: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది. యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు, ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి వాళ్ళకు ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు, 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ ఈజ్ షుడ్ బి వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టం.
0: ఎగ్జాంపుల్, నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివే ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ని డిలే చేసుకునే,
1: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలియాలంటే 13-2 నోటీస్ 60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ. ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నారు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా, అదంటే ఎందుకు లానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంక్ వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లోనే పెట్టారు అది. ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలన్నా వద్దా, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్ ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
0: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి? పొజిషన్ నోటీస్ తర్వాత
1: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యుయర్ని అప్రోచ్ అవుతారు, దాని ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట. వాల్యుయేషన్ చేశాక ఒక నోటీస్ ఇస్తారు ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు, 30 డేస్ ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం.

0: ఇద్దాం అనుకుంటాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షన్, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఆక్షన్ కావచ్చు, టెండర్ త్రూ అయినా కానీ, లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ ట్రీట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకోవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు, అది ఇచ్చేస్తారు.
1: అంటే ఇప్పుడు ఏదైనా అమ్మిన తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ
0: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకోరన్నా అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్, ఇంకోరన్నా నాకు వచ్చేది ఉన్నది ఇంట్లో అంటే అప్పుడు అవి దాని ప్రకారం పోతుంది.
1: అయితే ఈ సర్ఫేసి అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధతి, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ సర్ఫేసి అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసి అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్ దానికి కూడా వెళ్ళకూడదు అని ఉన్నది.
1: అంటే అమౌంట్ వైజ్ ఇంకా 20% మిగిలి,
0: 20% ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా, అంటే అట్లా పెట్టారు కదా వాళ్ళ యాక్ట్లో అట్లా.
1: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు, చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను, లేదో ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసి అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటరల్ ఏదైతే తనఖా పెట్టారు ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు.
0: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది. దాంట్లో ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చరిస్టిక్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ ల్యాండ్ ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికీ వర్తిస్తుంది. అగ్రికల్చరల్ ల్యాండ్కి మట్టుకు ఆ వెసులుబాటు ఇచ్చారు, అది ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు దాంట్లోకి రావు కానీ అట్లా ఇంకొన్ని ఉన్నాయి. అట్లా 1 లాక్ కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దానికి కూడా
1: తక్కువ సర్ఫేస్
0: అప్లికబుల్ అట్లా.
1: అయితే మీ అనుభవం ప్రకారం ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి, ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
0: ఎప్పుడైనా ఏమైతుంది జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు, ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తాను. అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
1: బ్యాంకు లాభం కాబట్టి
0: ఆ ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, అంటే పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ దూరం ఎంతసేపు రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు అని చెప్పి.
1: మీరు అన్నట్టు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ, ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
0: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు, అది పే చేయలేదు, తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం, రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఇచ్చినా వాళ్ళ తోసిపుచ్చు ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రు వాళ్ళు, అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి. ఆ ఈడెక్కడే సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ 30 డేస్ టైం ఫర్ సేలు, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు.
1: ఎనీ ప్రొసీడింగ్స్ ఛాలెంజ్ చేయడం వల్ల లాభం ఏంటి, ఆగుతుందా?
0: ఈ టెక్నికాలిటీస్తోని దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు, ఆపొచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, మనం మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని బట్టి అది కొట్టేయచ్చు, ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ని తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి, ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు. అసలు సర్ఫేసీ యాక్టే అప్లై కాదు నా ప్రాపర్టీకి, దీనికి సంబంధం ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతుంది, ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది. వాళ్ళందరూ సరే సెక్షన్ 17 కింద డిఆర్ డెట్ రికవరీ ట్రైబునల్, ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న డెట్ రికవరీ ట్రైబునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
1: అంటే నిజంగానే

0: సర్ఫేసి అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైన అంటారు. మీ అభిప్రాయం ఏంటి?
1: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే. అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు. దాంట్లో కొన్ని

0: డబ్బు ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది. సంభవం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది అది కుదిరింది. అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది? అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
1: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో ఆక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత అతనికి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి, నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు, అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇదంతా ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది వాళ్ళకి డబ్బులు కావాలా, మనకు ప్రాపర్టీ కావాలా, ఈ దీన్ని ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్ లో మీకు రిలీఫ్ దొరుకుతుంది. అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు, నాకు కేసు అనుకున్నప్పుడు ఇక డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే ప్రాపర్టీ దక్కించుకోనే అవకాశం కూడా తక్కువే.
0: అయితే చాలా మంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలా మంది చేస్తున్న తప్పులు ఏంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం. ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చుంటారు మీ అనుభవం ప్రకారం?
1: అంటే లీగల్గా ఒకసారి సర్ఫేసీ ఇనిషియేట్ అయ్యిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మనకు యాజ్ ఎ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే, అప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోతుబాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే తీయగలుగుతారు. ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్మితే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
0: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్?
1: అంటే మనమే బయ్యర్, ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే మనమే ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్కి అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్. బ్యాంకులో ఆక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో ఎవరు వస్తారో తెలియదు. నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 125,000 వస్తుందో అనిపించింది అనుకోండి, నేనే అతన్ని తీసుకుపోయి కట్టితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరూ ఇద్దరు లాభపడతారు అని.
0: సో ఆ ప్రొవిజన్ ఉంది, అయితే
1: ప్రైవేట్ ట్రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలే డబ్బులు,
0: డబ్బులు కట్టాలంతే,
1: డబ్బులు బ్యాంక్కి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
0: బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.

ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ అంశం గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటల 1 నిమిషం అయిపోయింది. అంటే మన జెన్ జీ యువ టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇవాళ జెన్ జీ యువలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ప్రాక్టికల్ థింకింగ్ ఇస్ మోర్ బెటరా లేదంటే ఇమోషనల్ థింకింగ్ బెటరా? విచ్ వన్ ఆఫ్ దిస్ ఇస్ ద బెటర్ చాయిస్? Let's talk about this in our Gen Z UR today. So stay tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9.

సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. FM Rainbow.

0: 101.9. ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై స్టూడియో క్లాక్ లో. సమయం 6:26 అయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ప్రాక్టికల్ థింకింగా, ఎమోషనల్ థింకింగా, విచ్ వన్ ఇస్ బెటర్ అని అయితే అనుకున్నాం కదా ఇందాకే. మన లైఫ్ లో మనం రోజు ఎన్నో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. చిన్న డెసిషన్ కావచ్చు, పెద్ద డెసిషన్ కావచ్చు. అంటే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, జాబ్ చేంజ్ చేయాలా వద్దా, ఒక రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా వద్దా, ఇలాంటి ఎన్నో చిన్న డెసిషన్స్ అండ్ పెద్ద డెసిషన్స్ ఒక డేలో మనం తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి ప్రతి డెసిషన్లో మన ప్రాక్టికల్ థింకింగ్ ఒకటి చెప్తుంది అండ్ ఇమోషనల్ థింకింగ్ మరొకటి చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం దేన్ని యాక్చువల్గా వాల్యూ చేయాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. అసలు ప్రాక్టికల్ థింకింగ్ బెటరా, ఇమోషనల్ థింకింగ్ బెటరా అని. సో దానికి ఆన్సర్ అయితే రియాలిటీకి రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే బెటర్ కాదు. లైఫ్లో ఎమోషనల్ థింకింగ్ కూడా కావాలి, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ థింకింగ్ కూడా కావాలి. అది ఎందుకో డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:45 అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఫీలింగ్స్ ఆర్ రియల్ అబ్బా, బట్ ఎవ్రీ ఫీలింగ్ డస్ నాట్ నీడ్ టు బి అన్ ఇమ్మీడియట్ రియాక్షన్. ఇది ఎస్పెషల్గా టుడేస్ జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ థింకింగ్ అంటే ఇమోషన్స్ని కిల్ చేసేయడం కాదు, అలాగే ఇమోషనల్ థింకింగ్ అంటే లాజిక్

సబ్జెక్ట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం కూడా కాదు. ఈ రెండిటి మధ్య ఒక బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఉంది, అదే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. మన ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు అలా వస్తున్నాయి, అవి మన డెసిషన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అదే సమయంలో ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తాయా, వీటన్నిటినీ అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, తెలుసుకోవడం లైఫ్లో ఒక వాల్యుబుల్ స్కిల్ అనే చెప్పాలి. అందుకే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్తో మాట్లాడుతుంటే ఆ కమ్యూనికేషన్ చాలా చాలా బెటర్గా అనిపిస్తుంది, విచ్ హ్యాస్ అ క్లీన్, విచ్ హ్యాస్ అ నీట్ కాన్వర్జేషన్ అండ్ అ రైట్ కాన్వర్జేషన్ కదా. సో ఇంప్రూవింగ్ ఆర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. So every time, whenever you take a decision, just sit back, think about it both emotionally and practically, have the emotional intelligence and just go ahead. Meeru vintunnaru Akashvani Hyderabad FM Rainbow 101.9 with your RJ Satya.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సమయం సరిగ్గా 7 గంటలైంది. ఇప్పుడు మీకోసం అనువంత.

Dear listeners, welcome to our today's episode of Anuvanta. It's a quiet evening in the colony and two friends, Ananya and Charita, are taking their pet dog Snoopy out for his evening walk. Arey, మా అమ్మ ఎప్పుడూ ఇంతే బ్రో, దే నెవర్ సెండ్ మీ అవుట్ టు పార్టీస్. అందరూ వెళ్తారు కానీ నేను మాత్రం నెక్స్ట్ టైం అంటూ ఇంట్లోనే ఉంటాను. మళ్ళీ అదే టాపికా? అలా ఏం కాదులే, షీఈస్ జస్ట్ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ అనుకుంటా. ప్రొటెక్టివ్ ఉండడం ఓకే, కానీ ఎంతవరకు? ఎవ్రీ సింగిల్ టైం సేమ్ డైలాగ్, లేట్ అవుతుంది, రోడ్ సేఫ్ కాదు, గర్ల్స్ కేర్ఫుల్గా ఉండాలి. నా ఏజ్ ఎంతో తెలుసా అసలు వాళ్ళకి? తెలుసులే, కానీ పేరెంట్స్కి మనం ఎంత పెద్దగైనా చిన్నపిల్లలాగే కనిపిస్తాం. ఈ డైలాగ్ బాగుంది, బట్ సీరియస్లీ బ్రో, ఐమ్ 23, కాలేజ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా, ఆఫీస్కి సిటీ అంతా ట్రావెల్ చేస్తా, కానీ ఫ్రెండ్స్తో డిన్నర్ అంటే మాత్రం ఓ పెద్ద ఇంటరోగేషన్. ఏమడుగుతారేంటి? ఏమడుగుతారా? ఎవరు వస్తున్నారు? ఎంతమంది గర్ల్స్? బాయ్స్ ఉంటారా? ఎక్కడా? రిటర్న్ ఎప్పుడు? డ్రాప్ ఎవరు చేస్తారు? క్యాబ్ డీటెయిల్స్ పంపు, లొకేషన్ ఆన్ పెట్టు. లొకేషన్ ఆన్ పెట్టు అని మాత్రం అదొక యూనివర్సల్ అమ్మ ఫీచర్. నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది,

అసలు వాళ్ళకి నా మీద ట్రస్ట్ లేదా అని. అలా ఏం కాదులేరా, ట్రస్ట్ ఉంది, కానీ ట్రస్ట్తో పాటు వాళ్ళకి భయం కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటో, చాలా డిఫరెన్స్ ఉంది. నిన్ను ట్రస్ట్ చేస్తారు కానీ వరల్డ్ని ట్రస్ట్ చేయరు. అది నాకు అర్థమవుతుంది, కానీ నా లైఫ్ మొత్తం ఈ ఫియర్స్ బేసిస్ మీదే డిసిషన్స్ తీసుకుంటే ఎలా? కరెక్టే, అది కూడా నిజమే. అందుకే బ్యాలెన్స్ ఉండాలి. సరే, ఈ సీరియస్ డిస్కషన్స్ కొంతసేపు ఆపేద్దాం. అవును, మీ స్నూపీ ఎలా ఉన్నాడు? చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఇవాళ. వీడా? వీడు సూపర్. మార్నింగ్ నుంచి నా వెనకాలే తిరుగుతున్నాడు. వాక్కి తీసుకొని వెళ్దాం పదా, లేదంటే వీడు మన షూస్ని మొత్తం కొరికేస్తాడు. స్నూపీ, చలో చలో స్నూపీ, లెట్స్ గో ఫర్ అ వాక్. అనన్యను నోటీస్ చేసావా? ఇప్పటి వరకు వాడి ఫేస్ డల్గా ఉండే, కానీ వాడి పేరు చెప్పగానే అది ఫుల్ స్మైల్ చేస్తూ ఎగురుతుంది. ఆబ్వియస్లీ బ్రో, వీడు నా బెస్ట్ ఫ్రెండ్. నాకు లోకంలో అందరికంటే వీడంటేనే ఎక్కువ ఇష్టం. అరే వెయిట్ వెయిట్, అరే ఏం చేస్తున్నావు? ఎందుకు ఎత్తుకుంటున్నావు స్నూపీ నువ్వు? వీడెక్కడ స్టెప్స్ మీద పడిపోతాడేమో అని నాకు భయం, అందుకే ఎత్తుకుంటున్నా. బ్రో, స్నూపీ గాడు 3 feet జంప్ చేస్తాడు, స్టేర్స్ క్లైంబ్ చేయలేడా? నాకు తెలుసు, కానీ జస్ట్ ఇన్ కేస్ ఏమైనైతే? అసలే స్టెప్స్ స్లిబరీగా ఉన్నాయి. నువ్వు ఇంత ఓవర్ థింక్ చేసే క్వీన్ ఏంట్రా? కాదరా, చిన్నప్పుడు ఒకసారి స్లిప్ అయ్యాడు, అప్పటి నుంచి వెనెవర్ ఐ సీ స్టేర్స్ ఆటోమేటిక్గా వాడిని ఎత్తుకునేస్తా. సరిపోయింది, కానీ స్నూపీ గాడు మాత్రం నన్ను కింద పెట్టమ్మా అని అనుకుంటున్నాడు. అవును అనన్య, స్నూపీ అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమేంటి? ఐల్ టేక్ అ బుల్లెట్ ఫర్ హిమ్. ఇంత ఇష్టం ఎలా వచ్చిందో? ఏం చెప్పనురా, ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు, అమ్మ కిచెన్లో, నాన్న ఆఫీస్ కాల్స్ అని, నేను రూమ్లో నా ల్యాప్టాప్తో, కానీ వీడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతోనే ఉంటాడు. నేను మార్నింగ్ కాఫీ చేస్తుంటే కిచెన్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తాడు. తర్వాత నేను వర్క్ చేసుకునేటప్పుడు నా చైర్ పక్కనే నాతోటే పడుకుంటాడు. నేను ఏడుస్తే సైలెంట్గా వచ్చి వాడి హెడ్ పెట్టేస్తాడు నా ల్యాప్ మీద. అవునా, యానిమల్స్కి 6 senses ఉంటుంది అంటారు, నిజమేనా? ఆ ఉంటుంది. ఒకసారి ఆఫీస్లో ఐ హ్యాడ్ ద వర్స్ట్ డే. ఇంటికి వచ్చి నేను ఎవరితో మాట్లాడలేదు, కానీ వీడు మాత్రం నా రూమ్ డోర్ దగ్గర 1 hour వెయిట్ చేశాడు నా కోసం. హ్యూమన్స్ కన్నా వీళ్ళే బెటర్ లిసనర్స్ అంటావైతే 1000 times. నువ్వు రియలైజ్ అయ్యావా, ఇంట్లో పేరెంట్స్ నిన్ను ఓవర్ ప్రొటెక్ట్ చేస్తారు అని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు, కానీ ఇక్కడ నువ్వు స్నూపీని ఓవర్ ప్రొటెక్ట్ చేయట్లేదా? అరే అవును కదా. ఎగ్జాక్ట్లీ. వెయిట్ వెయిట్, నిజంగానే నువ్వు చెప్తుంది కరెక్టే. యప్. మరి డిఫరెన్స్ ఏంట్రా? నీ ఇంటెన్షన్ లవ్, మరి అమ్మ ఇంటెన్షన్ సేమ్. నువ్వు స్నూపీ హర్ట్ అవ్వద్దు అని అనుకుంటున్నావు, మీ అమ్మ నువ్వు హర్ట్ అవ్వద్దు అని అనుకుంటున్నారు. డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద పర్స్పెక్టివ్. బట్ స్నూపీ గాడు మాట్లాడలేడు, నేను మాట్లాడగలను. ఎగ్జాక్ట్లీ, అందుకే కమ్యూనికేట్ చేయి, ఫైట్ చేయకు. చెప్పు, అమ్మా నేను కేర్ఫుల్గా ఉంటాను, మీరు వరి అవ్వడం నాకు అర్థమవుతుంది, కానీ నాకు కూడా నా ఫ్రీడమ్ కొంచెం ఇవ్వండి, ఇలా చెప్పు. పేరెంట్స్కి ఆర్గ్యుయింగ్ కన్నా రియషూరెన్సే ఎక్కువ వర్క్ అవుతుంది. మేబీ నేను కూడా ఫ్రస్ట్రేషన్లో నా వాయిస్ పెంచేస్తానేమో, అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫియర్స్ ఉంటాయి. యునో, ఫ్రీడమ్ అంటే కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ కేర్ కాదు. ఇఫ్ యు సీ సమ్వన్ వరింగ్ అబౌట్ యూ ఇస్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజన్ బికమ్ అ కేజ్ దో. అది బ్యాలెన్స్ చేయడమే అన్నిటి కంటే డిఫికల్ట్. దట్స్ ట్రూ, బట్ మేబీ స్టార్ట్ విత్ స్మాల్ విన్స్. డిన్నర్కి వెళ్ళాలంటే టైమింగ్స్ ఫాలో అవ్వు, లొకేషన్ షేర్ చేయి, ట్రస్ట్ బిల్డ్ చేయి. తర్వాత అప్పుడు చూడొచ్చు, లేట్ నైట్ ప్లాన్స్ కూడా మేబీ ఈజీ అవుతాయేమో. యాక్చువల్లీ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. మోస్ట్లీ పర్మిషన్ కోసం అడుగుతా, అది ఆర్గ్యుమెంటే అయిపోతుంది ఎవ్రీ టైం. నెగోసియేషన్ అనేది నేర్చుకో మేడం. అబ్బా, MBA లెవెల్ అడ్వైజ్ ఇస్తున్నావు. మరి నా కన్సల్టెన్సీ ఫీ? థ్యాంక్ యూ రా. ఎందుకు? ఈ వాక్కి నా మూడ్ మార్చినందుకు. నేను కంప్లైంట్తో స్టార్ట్ చేశా, నువ్వు మాత్రం

లెసన్ తో ఫినిష్ చేశావు. లెసన్ ఏంటి? సమ్టైమ్స్ లవ్ లుక్స్ లైక్ ఫ్రీడమ్, సమ్టైమ్స్ లవ్ లుక్స్ లైక్ ప్రొటెక్షన్. రెండిటి మధ్య డిఫరెన్స్ కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. చూడు, స్నూపీ గాడు కూడా ఎంత హ్యాపీగా అగ్రి అవుతున్నట్టు ఎలా దుంకుతున్నాడో. లేదు లేదు, వాడికి బిస్కెట్ ఇంకోటి కావాలనుకుంటా, అందుకే హీస్ జంపింగ్. ఎనీవే డియర్ లిసనర్స్, ఇది మన ఇవాళ్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా.

మీరింతవరకు అనువంత కార్యక్రమం విన్నారు. ఫర్ ఆల్ సచ్ ఎన్లైటనింగ్ థాట్ ప్రాసెస్, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:16 అయిపోయింది. మన హలో రెయిన్బో టైం స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇవాల్టి మన హలో రెయిన్బో టైంలో మనం డెఫినెట్గా ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసొద్దాం. సో ఇవాల్టి హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ గేమ్? మన చైల్డ్హుడ్ గేమ్స్ అన్నీ స్క్రీన్ ఫ్రీ గేమ్స్ కదా, అవి మనల్ని ఎంతో ఎంగేజింగ్గా ఎంతో హ్యాపీగా ఉంచాయి. ఇప్పుడు ఒక గేమ్ ఆడాలన్నా ఎంటర్టైన్ అవ్వాలన్నా వెంటనే మనం చూసేది ఒక స్క్రీన్ వైపే. అలాంటిది స్క్రీన్ ఫ్రీ గేమ్స్లో మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? మీ చైల్డ్హుడ్లో మీరు ఎంతోసేపు గడిపిన ఆ గేమ్ ఏంటి? ఒక్కసారి వాటి గురించి మాట్లాడేసుకుందాం. అండ్ ఎన్ని స్క్రీన్ ఫ్రీ గేమ్స్ ఉంటాయో మన హలో రెయిన్బోలో మన కాలర్స్ దగ్గర నుంచి విందాం. సో ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సత్యా గారు, శ్రీనివాసరావు మలక్పేట అమ్మా.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.

0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను అమ్మా,
0: సూపర్
1: మీరు
0: సూపర్
1: ఎలా ఉన్నారు? సూపర్
0: సూపర్
1: కే
0: అండి.
1: ఊపర్ హే హమ్మి.
0: నైస్ నైస్ అండి.
1: అయితే మీరు ఇచ్చిన టాపిక్ బాగుంది. మాకు అన్ని చిన్నప్పుడు అన్ని మాకు ఆటలన్నీ మీరు గుర్తు చేస్తున్నారు మొత్తానికి. అయితే నాకైతే ఫస్ట్ గోళీల ఆట అమ్మా.
0: ఓకే.
1: కంపల్సరీ గోళీల ఆట అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే, స్కూల్కెళ్ళి పోక ముందు ఆడుకునే వాళ్ళము, వచ్చాక కూడా మాకు 24 ఉండేదన్నమాట స్కూల్. కాబట్టి మేము పొద్దున కూడా స్నానం చేయగానే మొదలు బయటకు వచ్చి ఎవడన్నా ఆడుతున్న వాళ్ళు చూసి వాళ్ళతోటి గోళీలు ఆట ఆడేసేవాళ్ళం. ఆడేసినాక తర్వాత మళ్ళీ తొందర తొందరగా వచ్చి అన్నం తినేసి స్కూల్ బ్యాగ్ తీసేసుకొని, ఒకటే బుక్ నోట్ బుక్, 400 pages నోట్ బుక్ అనమాట. దాంట్లో మ్యాథ్స్, గీస్, సైన్స్ అన్ని దాంట్లోనే అనమాట.
0: ఓకే.
1: అట్లా రాసుకుంటూ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ 4 o'clock రాగానే మళ్ళీ కంపల్సరీ ఆటలే, పుస్తకాలు పడేయటం, లోపల పెట్టేయటము, ఇంట్లో బయటకు వచ్చేయటము, వచ్చారా లేదా పిలవాలని వాడిని పిలవటం. మా ఇంటి వెనకనే కుర్రాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరిని పిలిచి బాగా గోళీలు ఆడటం, లేకపోతే కర్రాబిళ్ళ కంపల్సరీ అనమాట. అప్పుడు అన్ని అంటే ఇంకా ఇళ్ళు పెద్ద పెద్దగా లేకుండేటివి, అందరు కూడా కట్టెలతోటి, మేము కంపౌండ్ వాళ్ళు కూడా లేవన్నమాట. అట్లా కట్టెలతోటి కూడా కర్రాబిళ్ళ ఆట ఆడుకునేవాళ్ళు అనమాట. కంపల్సరీ ముగ్గురు, అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉండి గోళ చేసుకుంటూ ఇది చేసుకుంటూ బాగా ఆడుకునేవాళ్ళము. మీరు అన్నట్టుగా కంపల్సరీ ఈ ఆటలు అనేటివి జ్ఞాపకం చేసుకుంటేనే మాకే అసలు, ఇప్పుడు మా పిల్లలకు చెప్తుంటే వాళ్ళు నిజంగానే ఆడారా పాపా, మీరు నిజంగానే ఇన్ని ఆటలు ఆడారని. మా మనమడు అదే అంటాడు, నో నో తాత, వి హావ్ నాట్ ప్లేడ్ ఇట్ ఆల్, వి హావ్ నాట్ ఇట్ ఆల్ ఈవెన్ సీన్ ఇట్ ఆల్సో. సో మీరు ఇంతగానే చెప్తున్నారంటే నిజంగా దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అసలు వాళ్ళు ఉన్నా అసలు ఆటలు ఉన్నాయా లేవా అని అనుకునే ఇది కూడా వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత తర్వాత ఆటలు ఇంకా చెస్, క్యారమ్స్ అవన్నీ బాగా అయిపోయాయి అనుకోండి. బట్ ది థింగ్ ఇస్ దట్ గోళీలు ఆట అంటే మహా ఇంట్రెస్ట్ అనమాట. దానికి వేరే ఏం లేదు, జేబులో వేసేసుకోవటం, బయటికి రావటం, ఆడుకోవటం, అందరితోటి వాడతాడు, ఓడిపోయి వాడి దగ్గర కొనుక్కొని మళ్ళీ వాడిని ఓడగొట్టి మళ్ళీ వాడితోటి ఆడతాం అనమాట. అంత ఆటలు ఉండేటివి అనమాట, అట్లా చేసుకున్నాం. కాబట్టి నిజంగా వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు ఇప్పుడు చూద్దామన్నా కానీ యూ కాంట్ సీ ఇట్ ఆల్సో. అసలు మీకు అసలు చెప్తే కూడా ఎవరు నమ్మరు, అసలు నమ్మే క్వశ్చన్ లేదు. అట్లా ఎన్నో ఆటలు ఉన్నాయి. సో వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాము.
0: ఓకే శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఈ గేమ్స్ అనేవి స్క్రీన్ ఫ్రీయే కాదు, మనల్ని చాలాసేపు ఎంగేజ్ చేసేది, అండ్ డైలీ ఆడినా కూడా బోర్ కొట్టేది కాదు. దట్ ఈస్ ద బ్యూటీయెస్ట్ పార్ట్ కదా. మనకిప్పుడు ఏదైనా కూడా ఒక కొత్త గేమ్ ఆడినా లేదా ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించినా కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేస్తుంది. కానీ మన చిన్నప్పుడు ఆడిన గేమ్స్ని ఒక్కసారి తలుచుకోండి, అవి నిజంగా మనకి బోర్ కొట్టేవి కాదు. సూపర్ బ్యూటీ కదా. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి, మీ పేరు?
2: ఓలేటి ప్రభాకర్ రావు అండి.
0: ప్రభాకర్ రావు గారు, ఎస్ చెప్పండి.
2: బాగున్నారమ్మా?
0: ఎస్ అండి, బాగున్నాను.
2: అయితే
0: మీరు ఎలా ఉన్నారు?
2: నేను బాగానే ఉన్నాను.
0: ఓకే అండి,
2: బాగానే ఉండబట్టి మీలాంటి వాళ్ళతో మేము మాట్లాడడం వస్తుంది.
0: నైస్ నైస్, చెప్పండి.
2: అయితే చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే క్యారమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళమి.
0: ఓకే.
2: క్యారమ్స్ నేను కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట. ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ స్ట్రోక్ కొడితే 2 కాయిన్స్ పడాల్సిందే. ఆ 2 కాయిన్స్ పడిపోయిన తర్వాత రెడ్ కోసం చూసేవాడిని బాగా. ఆ రెడ్ ని కానీ ఫినిష్ చేసేస్తే మిగతా కాయిన్స్ అన్ని ఫినిష్ చేసేవాళ్ళం. మా పార్ట్నర్ కూడా మంచిగా ఉండేవాడు.
0: ఓకే, 27 పాయింట్స్.
2: చెస్ ఆడేవాళ్ళం. అయితే మీరు ఇంత ముందు చెప్పినట్టుగా స్క్రీన్ మీద వచ్చేసే అన్ని, ఇప్పుడు మా మనవాళ్ళకేమో స్క్రీన్ మీద చేస్తే ఆడుతున్నారు వాళ్ళు.
0: ఓకే,
2: సిస్టమ్ లో అలాగా అయితే. అప్పుడు ఈ రిక్రియేషన్ క్లబ్ అని మా ఊళ్ళో పెట్టారనమాట.
0: ఓకే,
2: పెట్టినప్పుడు వాళ్ళు అంతా కొంచెం ఎంప్లాయీస్ వాళ్ళు అనమాట. పెడితే పిల్లలకి బాగా ఆట పాటలు బాగుండేది. హాలిడే రోజు వచ్చిందంటే ఉదయాన్నే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళమే.
0: ఓకే,
2: మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఒకడే ఊపుడు అనమాట. ఒక కాంపిటీషన్ గా, ఒక పట్టుదల మీద ఆడేవాళ్ళం అనమాట.
0: అవును అవును,
2: అలా ఉండేది. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, క్యారమ్స్ అనగానే నేను ఒక్కసారి నా చిన్నతనానికి వెళ్ళిపోయాను. నా చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ రాగానే క్యారమ్ బోర్డ్ కిందకు వచ్చేది. సో క్యారమ్స్ ఆడేటప్పుడు అసలు ఎవ్రీ గేమ్ ఇంట్రెస్టింగ్గా అనిపించేది. పొర్ర పార్ట్నర్ ఓడిపోతే డెఫినెట్లీ నెక్స్ట్ గేమ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అది గెలిచేది

దాకా ఆడాలనిపించేది. సీరియస్లీ, స్క్రీన్ ఫ్రీ గేమ్స్ ఎంత ఎంజాయ్ చేసాం మనం. సో మనం ఒక్కసారి అన్నీ గుర్తు తెచ్చుకోవాలి ఇలాంటి టైంలో. సో మీకు కూడా ఏమన్నా మీ స్క్రీన్ ఫ్రీ గేమ్స్ అండ్ దట్ టు మీ ఫేవరెట్ గేమ్స్ ఏదైనా గుర్తొస్తున్నట్లయితే డెఫినెట్లీ కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం దాని గురించి. యూ కెన్ కాల్ మీ ఆన్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి

0: ఈ వేదిక మన ఈ సిరీస్ అనువంత at 7 p.m. every day only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 7:27 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
2: ఓం శాంతికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సత్య గారు. ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహ్రబాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
2: అలాగే లేకపోతే అండి, ముందుగా మా ఓలేటి ప్రభాకర్ రావు గారికి, రమణయ్య అన్నయ్య గారికి, నరసింహారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇక మన మన మనస్సు శుద్ధిగా ఉంటే అండి చేయలేనిది ఏమీ లేదండి. మనకు తెలివి చేతలు ధైర్యం ఉంటే చేయించలేదు ఏది లేదండి. ఉదాహరణ ఎలాగంటే అండి, కుందేలు అడవికి రాజైన సింహాన్ని చంపింది అండి. ఇకపోతే అండి ట్రాఫిక్ వస్తాయండి మేడం. చిన్నప్పుడు జ్ఞాపకాలని చాలా గుర్తు చేస్తున్నందుకు మీకు చాలా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి.
1: ఇకపోతే
2: అండి చిన్నప్పుడు అండి మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అండి, గోళీలు ఆటలంటే చాలా ఇష్టం అండి. గాజు గోళీలు ఉండేయండి, రకరకాల దాని మధ్యలో రకరకాల పువ్వులతో ఉండేయండి గాజు గోళీలు అండి. అయితే అండి గోళీలు ఆట ఆడితే అండి చాలా గెలుచుకొచ్చాయండి. రెండు జేబులు నిక్కరేసుకునే చిన్నప్పుడు ఏంటండి, ఇప్పుడైతే ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారండి ఆ పిల్లలండి. జీన్స్ ప్యాంట్ వేసుకోకపోతే నిక్కర అసలు వేసుకోవటం లేదండి. అప్పుడు నిక్కరో రెండు జేబులు ఉండేయండి, సైడ్ జేబులు నిండిపోయేయండి గోళీలా కట్టేయండి. ఇప్పుడు తెలవదులేండి. ఇప్పుడు పిల్లలకి బొంగరాలు తెలిసేసినాను, ఇనప ముళ్ళు ఉండేదండి బొంగరానికి తాడు
1: చూసేసి.
2: బొంగరాలు చెక్క బొంగరానికి ముళ్ళు ఉండేదండి, ఇనప ముళ్ళు, ఇనప బొంగరాలు ఆటాడేవాళ్ళం అండి. తాడు చుట్టి వేస్తే తిరిగేదండి బొంగరం అండి. బొంగరాల ఆట కూడా చాలా బాగా ఆడేవాళ్ళం అండి. ఇంకా బంతి ఆటండి, రబ్బర్ బంతితో అండి పెంకులు, 7 పెంకులు పెట్టండి, దాన్ని అటు ఇటు ఉండి కొట్టేవాళ్ళండి. అది అవుట్ అయితేనే వాళ్ళని ఈపు చట్నీలనండి, ఈపు బద్దలయ్యేలాగా కొట్టేవాళ్ళండి బాల్తో అండి. ఇంకా సాయంకాలం వస్తేనే మా గోదావరి నదిలో ఇసుక తెప్పలు అంటారండి, ఇసుక తెప్పల మీద కబాడీ ఆట ఆడేవాళ్ళండి. కబాడీ ఆడిన తర్వాత ఆ ఇసుక గట్ట పోవడానికని గోదావరిలో స్నానం చేసి ఆ విధంగా స్విమ్మింగ్ నేర్చుకున్నామండి. ఇకపోతే అండి ఇంకా క్యారమ్స్ అయితే అండి ఇంక చెప్పక్కర్లేదండి. క్యారమ్స్ కొడితే అండి మొత్తం ముందు రెడ్ కాయిన్, మన ఓలేటి ప్రభాకర్ గారు చెప్పిన చూడండి, అలాగే ముందు రెడ్ కాయిన్ వెళ్లే వరకు కూడా దాన్ని వదలకుండా వేసిన తర్వాత బ్లాక్ వైట్ కాయిన్స్ వేసేవాళ్ళు అండి. మొత్తం మీద గేమ్ విన్ అయ్యేవాళ్ళు అండి. చాలా మంచి మంచి ఆటలు ఆడేవాళ్ళు. కదే నాదో రిక్వెస్ట్ అండి, గుర్తుకొస్తున్నాయి అన్న పాట వేస్తే అండి
1: వింటూ ఉండండి. తప్పకుండా వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. సో ఇవాళ హలో రెయిన్బో టాపిక్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ యాజ్ అ చైల్డ్? మీ చైల్డ్హుడ్లో మీరు ఆడిన ఆ స్క్రీన్ ఫ్రీ గేమ్స్ ఏంటి? ఒక్కసారి ఆ గేమ్స్ని తలుచుకున్నా కూడా మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఎన్నో గేమ్స్ చెప్పచ్చు. మేబీ మనకు ఆ టైం లేక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేక కూడా వాళ్ళు స్క్రీన్కి, అంటే స్క్రీన్లోనే గేమ్స్ ఉంటాయని అనుకుంటూ ఉండొచ్చు. సో అందుకని మనం కూడా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్గా మనం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అన్నీ మళ్ళీ దొరుకుతున్నాయి. సో అలా ఎంగేజింగ్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ టైం లాగా ఒక స్క్రీన్ ఫ్రీ గేమింగ్ జోన్ చేసుకోవచ్చు ఎవ్రీ వీకెండ్ని. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ బాండ్ కాబట్టి ఇప్పుడు ఇన్నేళ్ల క్రితం మనం ఆడిన గేమ్ ఏంటి అంటే ఎంత ఆనందంగా చెప్తున్నారు, ఎంత హ్యాపీగా చెప్తున్నారు, దట్ shows a connection towards that time kada. So that is all about what we make in our life. So meer kuda chinnapudu aadina mee favorite screen free games gurinchi naaku cheppalante meer naaku call cheyalsina ma numbers 0402323003030, 0402323484821 and 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం ఈ సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 7:38 అయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో లేట్ చేయకుండా మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారు. నా పేరు సత్య, అవసరం చెప్పారు.
0: నేను మీ ఆడ్చి సత్య.
1: టాపిక్ చాలా బాగుందమ్మా. నేను పేరు రమేష్ మాట్లాడుతున్నాను.
0: రమేష్ గారు,
1: చిన్నప్పుడు మాత్రం కబడ్డీ ఖోఖో చాలా ఆడేదా.
0: ఓకే.
1: అయితే ఇంకోటి ఏంటంటే, మా స్కూల్ నుంచి మీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందమ్మా. మాకు నాలుగు స్కూల్ల మధ్య కాంపిటీషన్ జరిగింది అన్నమాట.
0: ఓకే.
1: అందులో మేము ఛాంపియన్ అమ్మా.
0: సూపర్ సూపర్ అండి.
1: వివేకవర్ధని స్కూల్ అమ్మా,
0: థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ కాలింగ్. సో మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ చైల్డ్హుడ్ గేమ్ ఏంటి అన్నది మీకు గుర్తొస్తున్నట్లయితే, దాని గురించి మాట్లాడాలనిపిస్తున్నట్లయితే, యూ కెన్ కాల్ మీ ఆన్ 0402323-0030, 0402323-48 21 and 0402970-4715. You can also WhatsApp me on our WhatsApp number 0402323-4822. వాట్సాప్ మెసేజెస్ కూడా చదువుదాం కొంచెంసేపట్లో. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వస్తుంది, సూపర్ సాంగ్. తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 7:46 అయింది. హలో, రెయిన్బోలో మాట్లాడేసేద్దాం మన నెక్స్ట్ కాలర్ తోటి. హలో,
1: గుడ్ ఈవినింగ్ సత్య గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతి పేరు నుండి.
0: నరసింహారెడ్డి గారు, ఎస్, టాపిక్ విన్నారా?

0: మేడం.
1: గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను సూపర్ సూపర్ మేడం.
1: సూపర్ అండి. ఎస్
0: మా చిన్న ఉన్నప్పుడు మెయిన్ గోళీలు మేడం మెయిన్ అయితే,
1: ఓకే,
0: ఎందుకంటే మిగతా చాలా ఉన్నాయి కానీ మిగతా కాలేజ్ కూడా ఛాన్స్ ఇవ్వాలి అందుకు. కాకపోతే ఏంటంటే ఆ గోళీలో ఒక 3-4 రకాలు వస్తున్నాయి మేడం. చిన్న ఉంటే దాన్ని పిన్నీస్ అంటుంటిమి, పెద్దగా ఉంటే టాంపూలు అంటుంటిమి, ఇంకా దాంట్లో బొక్క గుళ్ళు అని కూడా వస్తుండే. అవి సిమెంట్ తోనో దేనితోనో తయారు చేస్తుంది.
1: ఓకే,
0: అయితే ఎప్పుడు చూసినా ఇక జేబులో జేబులో వేసుకుంటే జేబుల నుంచి రంధ్రాలు పడి జేబులకి కూడా పడిపోతుండే.
1: ఓకే,
0: ఇంత ఎక్కడ చూసినా డబ్బల నిండి అవే ఉంటుండే. వేసవకాలం వచ్చిందంటే ఏ చెట్ల కింద ఏ గలిలో చేస్తున్నా అదే ఆట ఉంటుండే మేడం. మెయిన్ ఆట అప్పుడు గోళీలు కాదు, రకరకాల ఆటలు ఉన్నాయనుకోండి, అవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది దానికి. ఏంటంటే ఒకటి కర్రబిల్ అంటారు చూడండి, దానికి మా దగ్గర గిల్లి దాండులు అంటారు అనమాట. అది కూడా విపరీతం కాదు. ఎక్కువ మట్టుకి ఏంటంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎండాకాలం సెలవులో చాలా టూ మచ్ చెప్పడం. గిల్లి దాండు గోళీలు ఒకటి నాకైతే మెయిన్ మేడం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ మేడం.
1: మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేదా. హలో
2: హలో, సత్య గారు
1: నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు కౌశల్య, హిమాయత్ మాట్లాడుతున్నా.
1: కౌశల్య గారు హిమాయత్ నగర్ నుంచి. ఓకే,
2: సత్యమేవ జయతే.
1: ఎస్ అండి, సత్యమేవ జయతే.
2: సత్యం శివం సుందరం.
1: ఓకే,
2: అంతే కదా?
1: అంతే అంతే
2: అంతే. మా మేము చిన్నప్పుడు మా బిల్డింగ్ లో 10 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళం. మేము ఆడేది ఏమంటే అస్తా చెమ్మ,
1: అవును,
2: పచ్చీస్. అస్తా చెమ్మ అంటే 8 గళ్ళు, పచ్చీస్ అంటే 25 గళ్ళు.
1: ఓకే,
2: గవ్వలతో ఆడేవాళ్ళం. ఇంకో ఆట ఏమిటంటే గచ్చకాయలు.
1: గచ్చకాయలు తెలుసు నాకు. అష్టాచెమ్మ కూడా మా బామ్మ ఆడిచ్చేవారు నాకు. మీరు అన్నారు కదా నెక్స్ట్ 20 గళ్ళు, అది ఎప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకో కన్ఫ్యూజింగ్ గా ఉండేది. అష్టాచెమ్మ ఎక్కువ ఆడుతుంది, గచ్చకాయలు కూడా తెలుసు.
2: పచ్చీసు తీసు అంటూ ఉంటాయి. నేర్పిస్తారండి మీకు కావాలంటే. గప్పకాయలు పిల్లి కన్ను రంగులో ఉంటాయి. యాక్చువల్ గా గప్పకాయ పిల్లి కన్నులు ఉంటాయి కూడా, అలా ఉంటాయి. అవి ఏమిటంటే ఈ సోలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, పోయేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటాయి. అవేమో వాళ్ళ ఆడవాళ్ళు అయితే సోలు చెప్పే వాళ్ళని పిలిచి వాళ్ళకి వచ్చిరో ఇంత అన్నం పెట్టి తీసుకునేవాళ్ళు. అవి 5 ఉంటాయి. లేదంటే ఏంటంటే ఇప్పుడు మార్పులు రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న రాళ్ళు, వాటిని ఆడిన కొద్ది రౌండ్ గా తయారవుతాయి, ఆడి ఆడి ఆడగా. దాంట్లో ఇది ఏంటంటే మనకి పైకి విసిన రాయి ఎంతకాయని మళ్ళీ పట్టుకోవటం అనేది, అది గురి చూసి పట్టుకోవాలి.
1: అవును,
2: దాంట్లో మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది.
1: నాకు ఇది మా మమ్మీ నేర్పించింది. ఒక ఒక రాయిని పైకేసి సెకండ్ ది పట్టుకుని మళ్ళీ ఫస్ట్ ది పట్టుకోవాలి. చాలా చాలా
2: రాళ్ళు వేసి 5 రాళ్ళు ఒక చేత్తో పట్టుకోవాలి.
1: పీక్స్ కాన్సన్ట్రేషన్ కావాలి.
2: మన చేతులు చిన్న చిన్నగా ఉంటాయి, పట్టుకోవడానికి జారిపోతూ ఉంటాయి. అయినా కూడా పంపంగా ఆడి అది మనకి ఏమిటంటే కాన్సన్ట్రేషన్, పైకి చూసిందాన్ని గురి చూసి మళ్ళీ పట్టుకోవటం అనేది మన లైఫ్ లో మనకి కాన్సన్ట్రేషన్ అనేది, లక్ష్యం, గురి చూడటం, ఇవన్నీ వస్తాయి మనకి.
1: కరెక్ట్ కరెక్ట్. ఫిజికల్ గేమ్, అట్ ద సేమ్ టైం మనకి కాన్షియస్నెస్ కూడా పెంచుతుంది.
2: అది మన జీవితంలో ఉపయోగపడేది. మనం ఇప్పుడు ఏమైనా చేయాలి అంటే గురి చూడాలి, దాన్ని ఒక లక్ష్యం పెట్టుకోవాలి మన జీవితాన్ని.
1: అవును,
2: అది బాగా ఆడేవాళ్ళం మేము 10 మంది ఆడపిల్లలు కలిసి ఆడేవాళ్ళం. నేను చాలా జాగ్రత్తగా ఆడి అన్ని గెలిచేదాన్ని, నేను బాగా గెలిచేదాన్ని.
1: నైస్ అండి, సూపర్ సూపర్ టాకింగ్ టు యు కౌశల్య.
2: ఇప్పుడు లేవు కదా గసకాయలు, లేవు, అందుకని చింత పిక్కలు ఉంటాయి కదా.
1: అవును అవును,
2: చింత పిక్కలు చింత పండ్లు వచ్చి నువ్వు తీసి పక్కకి పెట్టి మా మన వాళ్ళకి నేర్చుకోండి అని చెప్పి, మగపిల్లలు అంటే మగపిల్లైనా ఆడపిల్లైనా చిన్నపిల్లలు నేర్చుకోవాల్సిందే, గురి చూడటం నేర్చుకోవాలి, పైకి వేసి పట్టుకోండి అని నేర్పిస్తూ.
1: అది హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ని కూడా పెంచుతుంది. మన హ్యాండ్ మన కన్ను మన బ్రెయిన్ మూడు కలిసి వర్క్
2: చేస్తాయి. అర్జునుడు చూసారా, చెట్టు మీద పిట్టను కొట్టమంటేను,
1: అవును,
2: మిగతా వాళ్ళందరూ కొట్టదు ఎవరు, దుర్యోధను వాళ్ళు, అర్జునుడు ఒక్కడే కొడతాడు. ఎలా కొడతాడు?
1: గురి, గురి
2: కంటికి, దీనికి పక్షికి గురి, కన్ను ఎటు పోదు అనమాట, అటువైపు చూసి గురి కుట్టి కొడతాడు. అలాగే ఏమిటంటే గచ్చకాయల్లో కూడా ఆ ఇదే ఉంది.
1: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కౌశల్య గారు. సో మన చైల్డ్హుడ్ గేమ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ అని నాకైతే అనిపిస్తుంది. ఐఎమ్ కంప్లీట్

కంప్లీట్లీ నాస్టాల్జిక్ ఫెస్ట్ ఆర్ హలో రెయిన్బో టుడే. మీ అందరికి కూడా అలాగే అనిపించింది అనుకుంటూ ఇవాల్టి హలో రెయిన్బో ప్రోగ్రామ్ని ముగిస్తూ ఈ సూపర్ ట్రాక్స్ మీకోసం స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కామర్స్లో విక్రయించే చిరు వ్యాపారులకు నిబంధనలు సులభతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఓటు కోసం 488,417 దరఖాస్తులు వచ్చాయని సీఈఓ కార్యాలయం తెలిపింది. చిరునామా ఇతర వివరాల మార్పుల కోసం 504,782 దరఖాస్తులు, ఓటు తొలగింపు కోసం 24,323 ఫారం 7 నమోదైనట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల వివరాలన్నీ ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తేవాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు

eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొచ్చామని తెలిపింది. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుబట్టడం సరికాదన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో ఈరోజు 2 రోజుల జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, వడ్డీ రేట్ల భయాలతో స్టాక్ మార్కెట్ ఇవాళ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 1045 పాయింట్ల నష్టంతో 71,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు క్షీణించి 22,231 వద్ద ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

రెయిన్బో 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పాయ్. స్టూడియో క్లాక్ లో సమయం 8:05. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ప్రోగ్రామ్. సో తెలంగాణ అనగానే తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకు సంబంధించిన ఎన్నో విశేషాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణలోని అద్భుతమైన చారిత్రక కట్టడాల్లో భువనగిరి కోట ఒకటి. దానిని భువనగిరి ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోట ఒక ఏకశిల కొండపై నిర్మించబడ్డం దీని ప్రధాన ప్రత్యేకత. సో భువనగిరి కోట గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం మన ఈనాటి తెలంగాణ ప్రోగ్రాంలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పార్ట్. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:17 అయితే అయిపోయింది. మనమున్నాం తెలంగాణ ప్రోగ్రాంలో భువనగిరి కోట గురించి మాట్లాడుకుంటూ. భువనగిరి కోట ప్రత్యేకత ఏంటి అంటే, భువనగిరి కోటను ప్రత్యేకతగా నిలబెట్టేది దాని లొకేషన్. ఇది ఒక పెద్ద మోనోలిథిక్ రాక్, అంటే ఒకే భారీ రాతి కొండపై ఈ కోటను నిర్మించడం జరిగింది. కొండ ఆకారం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. దక్షిణం నుంచి చూస్తే తాబేలులాగా కనిపిస్తుంది.

అదే పడమర వైపు నుంచి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది ఈ యునీక్ రాక్ లైక్ స్ట్రక్చర్. కోటపైకి వెళ్లాలంటే స్టీప్ స్టెప్స్, విండింగ్ పాత్ ద్వారా ఎక్కాలి. అంటే ఆ రోజుల్లోనే దీన్ని ఒక న్యాచురల్ డిఫెన్స్ ఫోర్కాస్ట్ లాగా, ఫోర్ట్రెస్ లాగా ఉపయోగించబడిన లొకేషనే మన భువనగిరి కోట. సో భువనగిరి కోట గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు.

చెప్పవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:36 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో మన భువనగిరి కోట ఒక న్యాచురల్ ఫోర్ట్. కోట చుట్టూ ఉన్న ఎత్తైన రాతి కొండే ఒక న్యాచురల్ ప్రొటెక్షన్. లోపల గుర్రాల కొట్టాలు, ధాన్య రాసులు, సైనికుల కోసం నిర్మాణాలు, నీటి నిల్వ కోసం లోతైన ప్రాంతాలు మరియు బావులు వంటి అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి. రహస్య మార్గాలు, టనల్స్ కూడా ఉన్నాయి అనేది స్థానికులు చెప్తూ ఉంటారు. అంటే ఒక కోటగా మాత్రమే కాకుండా ఒక సెల్ఫ్ సఫిషియంట్ మిలిటరీ సెటిల్మెంట్గా మన భువనగిరి కోట కనిపిస్తూ ఉంటుంది. అడ్వెంచర్ ప్లస్ హిస్టరీ ఇస్ ఆర్ భువనగిరి ఫోర్ట్. ఇప్పటి జనరేషన్స్కి భువనగిరి ఫోర్ట్ మరో రీజన్ వల్ల కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదే రాక్ క్లైంబింగ్. ఏకశిల కొండ, స్టీప్ ఏన్షియంట్ కొండ కారణంగా ఇక్కడ రాక్ క్లైంబింగ్ అడ్వెంచరస్ యాక్టివిటీ పాపులర్ అయింది. తెలంగాణ టూరిజం కూడా భువనగిరిను అడ్వెంచర్ డెస్టినేషన్గా ప్రోత్సహిస్తోంది. అంటే ఒకే ప్లేస్లో హిస్టరీ ప్లస్ ఆర్కిటెక్చర్ ప్లస్ నేచర్ ప్లస్

అడ్వెంచర్. ఇంకేం కావాలి చెప్పండి మనకి. సుబ్బన భువనగిరి ఫోర్ట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో సూపర్ సూపర్ సాంగ్స్ వింటూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

Breaking Bone 101.9. స్టూడియో క్లాక్ లో సమయం 8:48 అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. భువనగిరి కోటను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మన పూర్వీకులు కోటను కట్టడానికి కేవలం రాళ్లని వెతకలేదు, ప్రకృతిని తమకు ఒక ప్రొటెక్షన్ సిస్టమ్గా మార్చుకున్నారు. అందుకే భువనగిరి కోట ఒక ఓల్డ్ ఫోర్ట్ మాత్రమే కాకుండా ఇది మన తెలంగాణ హిస్టరీ, ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ మరియు నాచురల్ ల్యాండ్స్కేప్ అన్నిటికీ ఒకేసారిగా చూపించే లివింగ్ హెరిటేజ్ మన భువనగిరి కోట. కొండ మీద ఉన్న కోట కాదు, ఒక కొండనే కోటగా మార్చిన మన పూర్వీకుల తెలివితేటలకు భువనగిరి కోట ఒక గొప్ప ఎగ్జాంపుల్. సో భువనగిరి కోట చూసినట్లయితే డెఫినెట్లీ ఈ మెమరీస్ అన్నీ మీకు చెరిష్ అవుతాయి. చూడనట్లయితే డెఫినెట్లీ ట్రై టు ప్లాన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు అవర్ హైదరాబాద్ కాబట్టి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. భువనగిరి కోట గురించి బోల్డ్ అని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తోంది మీకోసం. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై స్టూడియో క్లాక్ లో సమయం 9:03 సో వెల్కమ్ టు మైండ్ ఫుల్నెస్ షో ఆఫ్ ది డే. సో మళ్ళీ మనల్ని మనం ఎలా రీబిల్డ్ చేసుకోవాలి అన్న ప్రశ్న ఎప్పుడన్నా మీ మనసులో వచ్చిందా? లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని పూర్తిగా షేక్ చేసేస్తాయి. ఒక ఫెయిల్యూర్ కావచ్చు, ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోవడం కావచ్చు, జాబ్ లాస్ కావచ్చు, ఒక రాంగ్ డెసిషన్ కావచ్చు, లేదా మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఆ సమయాల్లో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇక నా లైఫ్లో ఏం చేయాలి, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి, నేను ఇదివరకు ఉన్నట్లుగా మళ్ళీ ఎలా అవ్వగలను అని. అలాంటి సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో ఒక చాప్టర్ ఎండ్ అవ్వడం అంటే మొత్తం స్టోరీ ఎండ్ అయిపోవడం కాదు కదా. సమ్టైమ్స్ మనల్ని మనమే రీబిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అది డెఫినెట్లీ ఓవర్ నైట్ అవ్వదు, కానీ ఒక్కొక్క స్టెప్గా మనల్ని మనం రీబిల్డ్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 9:10 అయిపోయింది. మనల్ని మనం రీబిల్డ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ యాక్సెప్ట్ వేర్ యు ఆర్. మన పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో ఇది జరిగింది, నాకు బాధగా ఉంది, నేను ఫెయిల్ అయ్యాను అని మనం మనతో ఎంతో హానెస్ట్గా మాట్లాడుకోవాలి. మన ఇమోషన్స్ని సర్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సాడ్గా ఉంటే సాడ్నెస్ని ఫీల్ అవ్వండి, డిసప్పాయింటెడ్గా ఉంటే డిసప్పాయింట్నెస్ని యాక్సెప్ట్ చేయండి, కానీ అక్కడే ఫర్ ఎవర్ ఉండిపోవద్దు. పెయిన్ని డినై చేయకండి, కానీ పెయినే మీ ఐడెంటిటీగా అలాగే ఉండిపోవడం తప్పు. ఏమంటారు? అలాగే మనల్ని మనం సెల్ఫ్ బిల్డ్ చేసుకోవడానికి ఇంకా ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
2: అఫ్వాహోం సే
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
1: అప్నే జిమ్మేదారియోం కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూక్తా సే, ఔర్ జాగరూక్తా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునీ సజగ్ భారత్
1: హర్ సోమవార్ సుబహ 11 బజే సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే
1: సజగ్ రహియే.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 9:15 అయిపోయింది. మనం ఉన్నాం మైండ్ఫుల్నెస్ ప్రోగ్రాంలో. సో మనల్ని మనం సెల్ఫ్ బిల్డ్ చేసుకోవడానికి మరో ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ స్టార్ట్ స్మాల్. మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న అడుగులతోటి స్టార్ట్ చేయాలి. లైఫ్ని రీబిల్డ్ చేయాలి అనగానే టుమారో నుంచి కంప్లీట్లీ ఒక న్యూ పర్సన్ అయిపోతాను అని పెద్ద పెద్ద రెజల్యూషన్స్ పెట్టేసుకుంటే వెరీ ఈజీగా మళ్ళీ ఓల్డ్ రొటీన్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఒక చిన్న స్టెప్స్గా స్టార్ట్ చేస్తే, స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ని ఫోకస్ చేస్తే అండ్ వాటిని కన్సిస్టెంట్గా కంప్లీట్ చేయడం వలన బిగ్ ఛాలెంజెస్ని డెఫినెట్లీ వన్ డే రీచ్ అయిపోతారండి. సో ఓడిపోవడం తప్పు కాదు, ఆగిపోవడమే తప్పు కదా. సో ఆన్ దిస్ నోట్ దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మీకోసం సూపర్ ట్రాక్స్ చేస్తున్నాయి, ఈ సూపర్ సాంగ్స్ వినేసేయండి అండ్ సరిగ్గా 9:30 నయరంగ వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.